ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 23వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 13వ తేదీ శనివారం. నిలయంలో సమయం 5 గంటలు దాటి 58 నిమిషాల 42 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశ

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు దాటి 6 నిమిషాలు అవుతుంది. అర్చన క్షేత్ర దర్శనంలో భాగంగా ఈరోజు అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు శ్రీ పద్మావతితో నారాయణవనంలో వివాహానంతరం తిరుమలకు చేరుకునే ముందు అనేక ప్రాంతాలలో సంచరించాడు. అందులో ఒకటి అప్పలాయగుంట. సాక్షాత్తు స్వామివారు నివసించినటువంటి ఈ పవిత్ర ప్రదేశ విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. వైకుంఠనాథుడు శ్రీమన్నారాయణుడు కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి స్వయంభుగా తిరుమల కొండల్లో వెలిశాడు. నారాయణవనంలో శ్రీ పద్మావతితో వివాహం అనంతరం శ్రీనివాసుడు అప్పలాయగుంటలో కొంతకాలం నివాసమున్నాడు. ప్రసన్నంగా స్వామి ఇక్కడ భక్తులను అనుగ్రహించాడు కాబట్టి ఇక్కడి స్వామికి ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని పేరు. ఇంకా తెలుసుకుందాం ఈ ఆలయ విషయాలు ఈ పాట తర్వాత.

శ్రీ వెంకటేశ్వరుడు నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహమాడి తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళ్తూ మార్గమధ్యంలో అప్పలాయగుంటలో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయహస్తంతో ఆశీర్వదించి ఈ ఆలయంలో కొలువుదీరాడు. ఆ తర్వాత ఇక్కడి నుండి కాలినడకన తొండవాడలోని అగస్త్యేశ్వరుని దర్శించి తర్వాత సమీపంలో ఉన్న శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు ఉండి అక్కడి నుంచి శ్రీవారి మెట్టు ద్వారా తిరుమల చేరాడని స్థలపురాణం. ఇంకా తెలుసుకుందాం అప్పలాయగుంట ఆలయ విశేషాలు ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అప్పలాయగుంట ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం కదా ఈనాటి క్షేత్ర దర్శనంలో. ఈ ఆలయంకు సంబంధించి రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ఒకటి, పూర్వం ఈ ప్రాంతంలో అప్పులయ అనే వ్యక్తి ఉండేవాడు. పేరుకు తగినట్లుగానే అతను అందరి వద్ద అప్పులు చేస్తూ ఉండేవాడు. అదే ఊరికి చెందినటువంటి మరో వ్యక్తి అప్పులయ్య సంగతి తెలిసి దురాశతో అతని దగ్గర డబ్బులు కాజేయాలన్న దుర్బుద్ధితో అప్పులయ్య తనకు బాకీ ఉన్నాడని బాకీ తీర్చమని వేధించసాగాడు. ఊరి జనమంతా అప్పులయ్య అందరి వద్ద అప్పులు చేస్తుంటాడు కాబట్టి అది నిజమే అని నమ్మారు. అప్పులయ్య తాను ఆ వ్యక్తి నుంచి డబ్బు అప్పుగా తీసుకోలేదని ఎంత చెప్పినా ఎవ్వరు నమ్మలేదు. చివరకు విసిగిపోయినటువంటి అప్పులయ్య, నేను రుణం తీసుకోలేదు అని ఒక రాయి మీద రాసి దానిని కోనేరులో వేస్తాడు. సాధారణంగా రాయి వంటి బరువైన వస్తువులు నీటిలో వేస్తే మునిగిపోతాయి. కానీ ఆశ్చర్యకరంగా అప్పులయ్య నేను రుణం తీసుకోలేదు అని రాసి కోనేరులో వేసినటువంటి రాయి మాత్రం తేలసాగింది. అది చూసినటువంటి గ్రామస్తులు అప్పులయ్య నిజాయితీపరుడని నమ్మారు. ఆనాటి నుంచి ఆ కోనేరును అనురుణ సరోవరమని పిలిచేవారు. క్షేత్ర దర్శనం వింటున్నారు, అప్పలయ్య గుంట ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం. ఈ ఆలయానికి సంబంధించి మరో కథ ఉంది, ఈ పాట తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

మరో కథనం ప్రకారం ఈ ప్రదేశంలో అప్పలయ్య అనే వ్యక్తి అవసరార్థం ఒక గుంట తవ్వించాడని, అప్పటి నుంచి ఈ ప్రదేశం అప్పలయ్య గుంటగా మారిందని, కాలక్రమేణ అప్పలాయ గుంట మారిందని తెలుస్తుంది. అప్పలయ్య ఆ గుంట త్రవ్వే సమయంలో పనిచేసిన వారికి కూలీ అప్పు పెట్టకుండా ఏ రోజుకో ఆ రోజే ఇచ్చేవాడని, అందుకనే ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చిందని అంటారు. ఇంకా తెలుసుకుందాం ఈ ఆలయ విశేషాలు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అప్పలాయగుంట ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. చుట్టూ ఎత్తైన కొండలు, పంట పొలాలతో ప్రశాంతమైన వాతావరణంలో వెలిసిన అప్పలాయగుంట ఆలయం దర్శించుకుంటే ఆధ్యాత్మికత, ప్రశాంత వాతావరణంలో ప్రవేశిస్తారు భక్తులు. ఆలయ ప్రధాన ద్వారం దాటగానే ధ్వజస్తంభం, దాని వెనుక అంతరాలయం, ఎదురుగా గర్భగుడిలో శ్రీవారి దివ్య మంగళ రూపం కనుల విందు చేస్తుంది. ఇక ఆలయంలో శ్రీ ఆండాలు శ్రీ పద్మావతి అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. శ్రీవారి ఆలయం ముందు చిన్న కోనేరు, ప్రధాన ఆలయానికి ఎదురుగా చిన్న ఆంజనేయ స్వామివారి ఆలయం కూడా ఉంటుంది. ఇంకా తెలుసుకుందాం ఈ ఆలయ విశేషాలు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

అప్పలాయ గుంటలో శ్రీవారికి ప్రతినిత్యం తిరుమల శ్రీనివాసునికి జరిగినట్లే సుప్రభాతం సహా ఇతర సేవలు ఆగమశాస్త్రం ప్రకారం జరుగుతాయి. శ్రీవారికి ప్రతి శుక్రవారం జరిగే అభిషేకం చాలా ప్రసిద్ధి చెందినది. శుక్ర శనివారాలలో సెలవు దినాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక సంవత్సరానికి ఒకసారి జ్యేష్ఠమాసంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుతారు.

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. ఈ ఆలయంలో వెలిసిన ఆంజనేయ స్వామి చాలా మహిమగలవాడని భక్తులు కూడా నమ్ముతూ ఉంటారు. ఈ ఆలయంలో స్వామిని సేవిస్తే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో స్వామిని కొలిచి వ్యాధులు తగ్గినవారు దేవాలయంలో స్వామికి మొడుపులు చెల్లించుకుంటారు. అప్పలాయగుంట చేరుకోవడానికి తిరుపతి నుంచి ప్రతి అరగంటకు బస్సులు ఉంటాయి. తిరుపతికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ అప్పలాయగుంట క్షేత్రాన్ని తప్పకుండా దర్శించుకోవాలి. వీలు కుదిరినప్పుడు మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించండి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఇదండి ఈనాటి అర్చన. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు దాటి 1 నిమిషం. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమంలోని కొన్ని వివరాలు. ఉదయం 7 గంటల 15 నిమిషాలకు ఆరోగ్య జీవనం, మూర్ఛ వ్యాధి నిర్ధారణ, చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ ఏ జగదీష్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ శుంకసారి.

ఈరోజు ఉదయం 7:15 ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు జనరంజని, 10 గంటలకు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటారు. ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్నాయి మధ్యాహ్నం 12:05 చైతన్య స్ఫూర్తి, 12:40 ఈట్ ఫిట్. 1:20 షో టైం, 2:15 శక్తిశీలి. ఇక సాయంకాలం 5 గంటలకు ఛాయ్తో హాయ్ కబుర్లు.

రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ఇది మన చట్టం కార్యక్రమంలో మొబైల్ టవర్స్ విషయంలో పాటించే ప్రమాణాలు, అనుమతులు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ హైదరాబాద్ శాఖ సహాయ సంచాలకులు శ్రీ పి.

రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ఇది మన చట్టం కార్యక్రమంలో మొబైల్ టవర్స్ విషయంలో పాటించే ప్రమాణాలు అనుమతులు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ హైదరాబాద్ శాఖ సహాయ సంచాలకులు శ్రీ పి శ్యాంబాబు గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. 8 గంటలకు మస్తీ మజా, 8:30 ఏకచిత్ర గానం, 10 గంటలకి మధురిమా.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. ఇక వార్తలు వివరంగా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ఈ ఏడాది జరిగే పాసింగ్ అవుట్ పరేడ్లో తొలిసారిగా మహిళా క్యాడెట్లు తమ పురుష సహచరులతో కలిసి పరేడ్లో అడుగులు వేయనున్నారు. ఈ వేడుకలో 500 మందికి పైగా భారత సైన్యంలో అధికారులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇండియన్ మిలిటరీ అకాడమీ పాసింగ్ అవుట్ పరేడ్ అనేది కేవలం ఒక సైనిక సాంప్రదాయం మాత్రమే కాదు, దేశ సేవకు అంకితమైన యువ అధికారుల సరికొత్త ప్రయాణానికి ఇది నాంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ స్లోవాక్ ప్రధాని పికోతో పరస్పర సహకారంపై చర్చిస్తారు. అలాగే అధ్యక్షుడు పెల్లెగ్రినిని కలుస్తారు. గత ఏడాది కాలంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతోంది. 2024లో $1 బిలియన్ దాటిన వాణిజ్యం గత ఏడాది $1.8 బిలియన్ చేరుకుంది. ఈ పర్యటన యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలతో సహకారాన్ని బలోపేతం చేయడంలో భారత్ తన నిబద్దత సూచిస్తోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్లో ఎయిర్ ఫోర్స్ అకాడమీ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో పాల్గొన్నారు. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఐఏఎఫ్ క్యాడెట్స్తో పాటుగా ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, వియత్నాం దేశాలకు చెందిన

0: ఆఫీసర్లకు వింగ్స్ ప్రదానం చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి ఉత్తీర్ణ సాధించిన మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు ఈ పరేడ్ ద్వారా వైమానిక దళంలో చేరటం ఒక చారిత్రాత్మక మైలురాయి. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్లో పర్యటిస్తున్న మంత్రి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్లో భాగమైన డీఆర్డీఓకు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ది ల్యాబొరేటరీలో అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ కాంప్లెక్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆకాశ్, బ్రహ్మోస్ వంటి డీఆర్డీఓ అభివృద్ది చేసిన క్షిపణి వ్యవస్థలు ప్రపంచ రక్షణ సాంకేతిక రంగంలో పోటీ పడేలా మన దేశ సామర్థ్యం నిరూపించాయన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో స్వదేశీ క్షిపణి వ్యవస్థల ప్రదర్శన భారత రక్షణ పరిశోధన అలాగే అభివృద్ది వ్యవస్థ నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వేగంగా మారుతున్న యుద్ద తంత్రాలు, ప్రపంచ అనిశ్చితుల మధ్య జాతీయ భద్రతా ప్రయోజనాలు కాపాడేందుకు ముందస్తు రక్షణ సామర్థ్యాలు కలిగి ఉండటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. భవిష్యత్ సవాళ్లు ఎదుర్కొనేందుకు సాయుధ దళాలు అత్యాధునిక వ్యవస్థలతో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం డీఆర్డీఓ అభివృద్ది చేసిన సరికొత్త రక్షణ సాంకేతికతలు, అధునాతన ఆయుధ వ్యవస్థలు, స్వదేశీ క్షిపణి ప్లాట్ఫామ్ ప్రదర్శించే సాంకేతిక ప్రదర్శన రక్షణ మంత్రి సందర్శించారు. అలాగే సికింద్రాబాద్లో జరిగిన ప్రబుద్ధ వర్గ సమ్మేళనంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రధానమంత్రి 12 ఏళ్ల సుపరిపాలనతో అంతర్జాతీయ వేదికలపై నేడు భారతదేశ గౌరవం అసాధారణంగా పెరిగిందని తెలిపారు.
1: हमने भारत के विकास के लिए जो रनवे तैयार किया है, जहां से अब भारत विकसित भारत बनने की उड़ान भरने को पूरी तरह से तैयार है, तो 2047 में हमारा यह भारत निश्चित रूप से विकसित भारत बनकर रहेगा. आप जानते हैं सरदार वल्लभ भाई पटेल ने आजाद भारत को एकता के सूत्र में पिरोने का काम किया था. उसी प्रकार हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार भारत को सांस्कृतिक, सामाजिक, आध्यात्मिक और आर्थिक स्तर पर यानी कल्चरल, सोशल, स्पिरिचुअल और इकोनॉमिक स्तर पर भारत को मजबूत करने का काम इस समय कर रही है.
0: అమెరికా నావికా దళం జరిపిన దాడుల్లో 3 భారతీయ నావికులు మరణించడంపై విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ యుఎస్ స్టేట్ సెక్రటరీ మార్క్ రూబియోతో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాణాంతక చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఒమన్ తీరంలో ఫలావ్ జెండాతో వెళుతున్న ఎన్టీ సెట్టేబిల్లో అనే ట్యాంకర్ ఇంధన నౌకపై అమెరికా జరిపిన దాడుల్లో 3 భారతీయులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా వారిలో 21 మందిని రక్షించారు. ఈ ఘటనపై న్యూఢిల్లీలో యుఎస్ ఛార్జ్ డి ఎఫైర్స్ను పిలిపించి వివరణ కోరారు. పౌర నౌకలపై ప్రాణాంతక శక్తులను ప్రయోగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టుగా, కమర్షియల్ నౌకలపై దాడులు అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతను దెబ్బతీస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై దాడులు వెంటనే నిలిపేయాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ గతంలోనే డిమాండ్ చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మరింత పారదర్శకమైన, ఖచ్చితమైన సాంకేతిక ఆధారిత వ్యవస్థ అవసరమని తెలిపారు. డిపార్ట్మెంటల్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మోడ్లోకి మార్చడంలో సాధించిన పురోగతి సమీక్షించిన ఆయన, నియామకాలు మరింత వేగంగా, సమర్థవంతంగా, అభ్యర్థులకు సులభతరంగా మార్చేందుకు మరిన్ని టాబ్లెట్ ఆధారిత పరీక్షలు ప్రవేశపెట్టాలని సూచించారు. వార్షిక రిక్రూట్మెంట్ క్యాలెండర్, త్రైమాసిక ఖాళీల నోటిఫికేషన్ విధానాన్ని అభ్యర్థులు ఆదరించారని తెలిపారు. ఈ క్యాలెండర్ విధానంతో అభ్యర్థులు తమ ప్రిపరేషన్ మరింత సమర్థవంతంగా ప్లాన్ చేసుకోగలుగుతారని తెలిపారు. సాంకేతికత వినియోగం, వేగవంతమైన ప్రక్రియ ద్వారా రైల్వే నియామక వ్యవస్థ నిరంతరం మెరుగుపడాలని స్పష్టం చేశారు. కాగా భారతీయ రైల్వేలు 6 ప్రధాన విభాగాల్లో 47,000 పైగా ఖాళీలకు గాను 2025-26 ఆర్థిక సంవత్సరంలో నియామక ప్రక్రియలు పూర్తి చేసి 43,000 మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టుగా రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ప్రమాద కేసు విచారణ జాతీయ అంతర్జాతీయ నిబంధనల ప్రకారమే కొనసాగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గత ఏడాది అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికి జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదానికి నిన్నటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలు పారదర్శకంగా, నిష్పాక్షికంగా గుర్తించి విమానయాన భద్రత మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు. మరోవైపు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఈ విమాన ప్రమాదంపై స్వతంత్ర నిష్పాక్షిక ఆధారాలతో కూడిన విచారణ జరిపేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తెలిపింది. అన్ని రకాల దర్యాప్తు ప్రక్రియలు అవసరమయ్యే అంతర్జాతీయ సమీక్ష

0: పరీక్షలు పూర్తయ్యాక తుది నివేదిక విడుదల చేస్తామని స్పష్టం చేసింది. నీట్ పునః పరీక్ష సన్నద్ధతపై కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టీవీ సోమనాథన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత భాగస్వాములందరి మధ్య సరైన సమన్వయంతో పునః పరీక్షను పారదర్శకంగా సజావుగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. నీట్ పునః పరీక్షకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు జిల్లా యంత్రాంగాలు ఒకరితో ఒకరు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని సోమనాథన్ తెలిపారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో శాంతి సామరస్యం స్థిరత్వం కాపాడేందుకు ఇరు దేశాలు తమ నిబద్ధత చాటాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ మధ్య 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దు సమన్వయ సదస్సు ఈ నెల 8 నుంచి 11 వరకు న్యూఢిల్లీలో బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ప్రస్తుత సరిహద్దు సమీక్షించేందుకు అలాగే సరిహద్దు భద్రత నిర్వహణకు సంబంధించిన పరస్పర అంశాలపై చర్చించేందుకు ఈ సదస్సు ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతం చేసే విధంగా సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణకు ఇరు దేశాల స్నేహ సంబంధాలకి దోహదపడుతుందని ఇరు బృందాలు ఆశాభావం వ్యక్తం చేస్తాయి. తదుపరి డీజీ స్థాయి సదస్సు నవంబర్ 2026లో ఢాకాలో నిర్వహించాలని ప్రతిపాదించారు. అస్సాం మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్ కేరళ మాహే ఒడిశా పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి ఋతుపవనాలు పశ్చిమ బెంగాల్ బీహార్లో మరికొన్ని ప్రాంతాలు అలాగే ఒడిశా జార్ఖండ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ హర్యానా చండీగఢ్ పంజాబ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ కొంకణ్ గోవా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. క్వార్టర్ ఫైనల్స్లో పీవీ సింధు 27 నిమిషాల వ్యవధిలో ప్రత్యర్థి చెన్ సూయుపై 21-6 21-9 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకున్నారు. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన యమాగుచి భారత్కు చెందిన తన్వీ శర్మను 21-14 తేడాతో ఓడించి పీవీ సింధుతో సెమీఫైనల్ పోరుకు సిద్దమయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్స్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15. ఆరోగ్య జీవనం, మూర్ఛ వ్యాధి నిర్ధారణ చికిత్స. డాక్టర్ ఏ జగదీష్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ శంకసారి.

0: శ్రోతలకు నమస్కారం.
1: డాక్టర్ అన్నపరెడ్డి జగదీష్ గారు మన స్టూడియోస్ కి వచ్చేసారు. నమస్కారం అండి డాక్టర్ గారు.
2: అందరికీ నమస్కారం.
1: ఈ మూర్ఛ వ్యాధి పట్ల ఏ రకమైన పరీక్షలు చేసి నిర్ధారించొచ్చంటారు?
2: ఈ ఎపిలెప్సీని ఎలా గుర్తించాలి, వీటి లక్షణాలు ఏంటి అంటే, చేతులు కాళ్ళు కొట్టుకోవడం, నాలుగు కొరుక్కోవడం, నోట్లోంచి నురగ రావడం, కొన్నిసార్లు బట్టల్లో మలమూత్రాలు విసర్జించడం, కళ్ళు పైకి తేలేయడం, ఇట్లాంటివి జరుగుతాయి అన్నమాట. ఇవి అత్యధికంగా కామన్ గా వచ్చే లక్షణాలు. వీటిని జనరలైజ్డ్ టోనిక్ క్లోనిక్ సీజర్స్ అంటారు. ఇలా వస్తే అది మూర్ఛ అని చెప్పి సాధారణంగా ప్రజలందరూ ఈజీగా గుర్తించగలరు.
1: దీనికి కారణం ఏమై ఉంటుందండి?
2: మూర్ఛ ఎట్లా వస్తుందంటే, మన మెదడులో ఎప్పుడైనా సరే ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఒక భాగం నుంచి ఇంకో భాగానికి అంతరాయం లేకుండా అది ఏ భాగంలో వెళ్తుందో ఆ భాగాన్ని కంట్రోల్ చేసే మన అవయవాల్లో అది ఫిట్స్ లాగా వస్తుంది అన్నమాట.

0: ఈ ఉదాహరణకి విజువల్ కార్టెక్స్ అంటే మన మెదడు వెనక భాగంలో ఉండేది. దాంట్లో ఫిట్స్ వచ్చినట్టయితే ఏమవుతుందంటే, ఫస్ట్ మొదలయ్యే ముందు ఆ పేషెంట్ మినుకు మినుకుమని మెరవడం గాని, లేకపోతే ఒక్కసారి చీకటి పడిపోవడం గాని, ఇట్లాంటివి కళ్ళ ముందుకు వస్తున్నట్టు కనిపించొచ్చు. తర్వాత చేతులు కాళ్ళు కొట్టుకోవడం లాంటివి జరగవచ్చు. ఇట్లా ఆక్సిపిటల్ కార్టెక్స్ ఆర్ విజువల్ కార్టెక్స్ కాకుండా కొన్నిసార్లు టెంపోరల్ కార్టెక్స్ నుంచి వస్తే కొన్ని రకాల శబ్దాలు వినిపించవచ్చు వాళ్ళకి మొదలయ్యేటప్పుడు. ఇంకొంతమందికి ఆల్ఫాక్టరీ ఆర్ లింబిక్ కార్టెక్స్ అంటారు అన్నమాట. అలాంటి వాటి నుంచి వస్తున్నప్పుడు ఏమవుతుందంటే తీవ్రమైన వాసనలు మొదలవ్వచ్చు, లేకపోతే ఒక సైడ్ చెయ్యి కాలు కొట్టుకోవడం ఏమంటారంటే ఫోకల్ సీజర్స్, అంటే అది మన మెదడ్ మొత్తానికి వ్యాపించలేదు, ఒక భాగంలో ఉంది అని దాని అర్థం. ఇంకొద్ది మందిలో ఏంటంటే టెంపోరల్ లోబ్ ఎపిలెప్సీ అంటారు. అలాంటి వాళ్ళలో ఏమవుతుందంటే ఫస్ట్ మొదలయ్యే ముందు భయం, ఆందోళన లాంటివి మొదలైతే, ఆ తర్వాత వాళ్ళు ఒక్కసారి బ్లాంక్ అయిపోవడం, మూతిని చిమర్చడం, చేతిని ఆడించడం, అందరిలోనూ ఇట్లా చేతులు కాళ్ళు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవి కూడా మూర్ఛ వ్యాధి లక్షణాలే. ఎలా మొదలయ్యింది ఈ మూర్ఛ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఏ భాగంలో మొదలైందో తెలిస్తే మనం అవసరమైతే దాన్ని స్కాన్ చేసినప్పుడు అక్కడ మన మెదడులో ఏమైనా స్ట్రక్చరల్ కాజ్ ఏమైనా ఉందా, అంటే నిర్మాణ క్రమంలో కానీ లేకపోతే అక్కడ ఏమన్నా ఇబ్బంది ఏమన్నా ఉందా, కణితి కానీ లేకపోతే పురుగు కానీ లేకపోతే ఇంకేమైనా ఉందా అని మనం దాని మీద దృష్టి పెట్టవచ్చు. అట్లా ఉంటే దాన్ని తీసేయడం ద్వారా ఆ మూర్ఛని పూర్తిగా కంట్రోల్ చేయడానికి కూడా చాలా ఎక్కువ అవకాశం ఉంది.
1: వంశ పారంపర్యంగా అంటే కుటుంబంలో తాతల తండ్రుల్లో మూర్ఛ వ్యాధిగ్రస్తున్నట్టయితే వాళ్ళ పిల్లలకు వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా?
0: జన్యుపరమైన కారణాలు మూర్ఛకి కారణాలు ఉన్నాయి, కానీ అన్ని రకాల జన్యుపరమైన కారణాలు తాతల నుంచి తండ్రుల నుంచి పిల్లలకి రావు. ఈ వంశ పారంపర్యంగా ఉండే ఫిట్స్ ఏవైతే ఉన్నాయో 1% కంటే ఇంకా చాలా తక్కువే ఉంటాయి అని మనం గుర్తించాలి.
1: మీరు అన్నట్టు ఈ మూర్ఛ వ్యాధికి ప్రస్తుతం మనకు సమాజంలో ఉన్న ట్రీట్మెంట్ పద్ధతులు ఏమున్నాయి?
0: ట్రీట్మెంట్ పద్ధతులు అంటే ఫస్ట్ అంటే దేని వల్ల ఈ మూర్ఛ వ్యాధి వచ్చింది అన్నది ఒకటి గుర్తించాలన్నమాట. ఆ మూర్ఛ వ్యాధికి కారణాలు ఏంటి అన్నది చూడాలి. ఒకటి నేను ఇందాక చెప్పినట్టు మన మెదడులో స్ట్రక్చరల్ కాజెస్ ఏమైనా ఉన్నాయా, అంటే నిర్మాణ క్రమంలో ఏమన్నా మార్పులు లేదంటే ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, అలా ఉన్నప్పుడు కొన్ని రకాల వాటిల్లో శస్త్రచికిత్స చేసి చేయొచ్చు. అలా ఉండాల్సిన అవసరం అందరిలో లేదు. చాలా సార్లు ఏంటంటే కొన్ని జన్యుపరమైన కారణాలు ఉంటాయని చెప్పాను. కొన్ని ఈ జన్యుపరమైన కారణాలు ఉన్నప్పుడు వాటికి కానీ లేకపోతే కారణం లేకపోయినా సరే మందులతో మనం దాదాపు 90% మందిలో సరైన ఆహార నియమాలు, నిద్ర అలవాట్లు, ఆ తర్వాత మందులు తీసుకోవడం వల్ల ఈ మూర్ఛ వ్యాధిని మనం నియంత్రించడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది.
1: ఆహార నియమాలు అన్నారు కాబట్టి ఈ మూర్ఛ వ్యాధి బారిన పడ్డ వాళ్ళు డాక్టర్ గారు ఇచ్చిన మందులు వేసుకుంటూ ఏ రకమైన ఆహార పద్ధతులు పాటించాలంటారు?
0: ఇప్పుడు స్పెసిఫిక్ గా మీరు ఆహార నియమాలు అన్నారు కాబట్టి నేను దీని గురించి చెప్తున్నాను. అక్రోసిస్టీ సర్కోసిస్ అనే ఒక పురుగు వల్ల కూడా మూర్ఛ వ్యాధి రావడానికి అవకాశం ఉందన్నమాట. మామూలుగా అయితే ఈ పురుగు మలమూత్రాల నుంచి నీళ్లలో కానీ లేకపోతే మట్టిలో కానీ కలిసినప్పుడు దాని ద్వారా, అంటే మనం తినే కాయగూరలు ఆహార పదార్థాలు దాంతో కలుషితం అయినప్పుడు ఈ మలమూత్రాలు ఏదైతే విసర్జించారో ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు వాటితో కలవడం వల్ల ఏమంటే అవి వాటిని మనం పరిశుభ్రంగా నీళ్లలో కడగకుండా వాటిని సరిగ్గా ఉడకబెట్టకుండా తినడం వల్ల అదేమవుతుందంటే మన పొట్టలో నుంచి అది రక్తంలోకి వెళ్ళి రక్తంలో నుంచి మెదడులోకి ఆ పురుగు వెళ్తుంది. అలా వెళ్లిన వాళ్ళలో ఫిట్స్ రావడానికి ఖచ్చితమైన అవకాశం ఉంది.
1: ఆహారం తినే కంటే ముందు పరిశుభ్రత ప్రాముఖ్యం అంటే
0: ఖచ్చితంగా. ఇదే కాకుండా ఈ ఫిట్స్ ఏవైతే ఉన్నాయో డ్రగ్ రెసిస్టెంట్ ఎపిలెప్సీ అంటారు. అంటే కొన్నిసార్లు మందులతో కంట్రోల్ కానప్పుడు కొన్ని ఆహార నియమాలు కీటోజెనిక్ డైట్ అంటారు అన్నమాట. ఆ కీటోజెనిక్ డైట్ తో కూడా దాదాపు 60-70% మందిలో ఫిట్స్ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. అది ఎలాంటి ఫిట్స్ కంట్రోల్ అవుతాయి ఏంటి అన్నది నిపుణులు అంటే
1: సంప్రదించి సరైన సలహా తీసుకోవాలి. డాక్టర్ గారు, మామూలుగా ఒక సగటు మనిషి ఫిట్స్ గురించి ఉండే అవగాహన ఏంటంటే ఆ ఫిట్స్ రాగానే మనిషి కింద పడి గిలగిల కొట్టుకుంటాడు, వెంటనే తాళాలు చేతిలో పెట్టండి, నోట్లో చెంచా పెట్టండి, బకెట్ లోంచి నీళ్ళు తెచ్చి మొహం మీద చల్లడం గానీ ఇలాంటి పరిస్థితులు చేస్తారు, ఇవి ఎంతవరకు శాస్త్రీయం అంటారు?
0: మంచి ప్రశ్న అడిగారు. ఈ అవగాహన చాలా తక్కువగా ఉంది ప్రజల్లో. ఎప్పుడైనా ఎవరికైనా ఫిట్స్ వచ్చుంటే మనం ఒకవేళ వాళ్ళు రోడ్డు మీద కానీ ఎక్కడన్నా పడిపోతే మనము ముందు కంగారు పడకుండా కాలర్ది బటన్ ఏమన్నా పెట్టుంటే అది తీసి లూజ్ చేయడం వల్ల కొంచెం శ్వాస ఆడుతుంది. వెంటనే ఆయన్ని ఎడం పక్కకి పడుకోబెడితే ఏమవుతుందంటే వచ్చే సెక్రీషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి నెమ్ము కలగకుండా ఉంటాయి, ఆస్పిరేషన్ జరగకుండా. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే

0: ఇలా చేస్తున్న క్రమంలో ఈ పరిగెట్టుకుని వెళ్లి స్పూను లేకపోతే తాళంగుత్తో తెచ్చుకొని వచ్చే లోపల ఈ టైంలో వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ పక్కన ఏమన్నా వస్తువులు ఏమన్నా ఉంటే షార్ప్స్ కానీ లేకపోతే దూరంగా జరిపి ఆ తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరన్నా ఉంటే వాళ్ళని వీడియో రికార్డింగ్ చేయమంటే అది ఏ రకమైన ఫిట్స్ లో చాలా రకాలు ఉంటాయి. ఇందాక చెప్పిన ఇప్పుడు కాళ్ళు చేతులు కొట్టుకోవడం జనరలైజ్ సీజర్స్, ఒకవైపు వస్తే అవి ఫోకల్ సీజర్స్ అంటారు. ఇంకా వేరే యాబ్సెన్స్ అని రకరకాల ఫిట్స్ కూడా ఉన్నాయి. అవి ఏ రకమైన ఫిట్స్ అన్నది తెలియడానికి అవకాశం ఉంటుంది. సో ఈ తాళం గుత్తి పట్టుకోవడం వల్ల ఏమీ ఉపయోగం అయితే లేదు. దానివల్ల అంటే విలువైన టైం వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ ఫిట్స్ ఉండే డ్యూరేషన్ యూజువల్గా 2 నిమిషాలే కాబట్టి ఆ టైంలో మనం ఒకవేళ డాక్టర్ ఇచ్చిన మందు ఏమైనా ఉంటే ముక్కుల్లో ఆ స్ప్రే కొడితే అప్పటికప్పుడు అది నియంత్రించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, పుట్టిన శిశువు నుంచి పూర్తి పండు ముసలి వాళ్ళ వరకు ఏ వయసులో ఎవరికైనా ఎప్పుడైనా ఈ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని అన్నారు. చిన్నపిల్లలు స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళ అభివృద్ధి పైన, వాళ్ళ ఎడ్యుకేషన్ పైన ఏ రకంగా ప్రభావం ఉంటుందంటారు? వాళ్ళని ఏ రకంగా ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు?
0: పిల్లల్లో రకరకాల ఫిట్స్ రావచ్చు. ఒకటి అంటే వాళ్ళ వయసుని బట్టి 6 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ రావచ్చు. దాన్ని ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. అవేంటంటే
1: హై ఫీవర్ వచ్చినప్పుడు
0: ఫిట్స్ వస్తుంది. అలాంటివి యూజువల్ గా టిపికల్ ఫెబ్రైల్ సీజర్స్ అంటే పీక్ ఆఫ్ ద ఫీవర్ ఉన్నప్పుడు ఫిట్స్ రావడం అన్నమాట. మనం జ్వరం రాకుండా తీసుకునే జాగ్రత్తలు, ఒకటి మందులు వేసుకోవడం, ఇంకోటి తడిగుడ్డ పెట్టడం, 3 రోజుల పాటు ఒక టాబ్లెట్ ఇలాంటి ఫెబ్రైల్ సీజర్స్ ఉన్న పిల్లల్లో వాడితే సరిపోతుంది.
1: మీరు ఇంతకుముందు అబ్సెంట్ సీజర్స్ అన్నారు, అది ఎలా ఉంటుందండి?
0: అబ్సెన్స్ అంటే దాన్ని గుర్తించడం కొద్దిగా కష్టం. ఇది 5 నుంచి 15 సంవత్సరాలు ఉండే పిల్లల్లో చాలా కామన్ గా చూస్తాం. కామన్ గా ఎట్లా ఐడెంటిఫై చేస్తారంటే యూజువల్ గా స్కూల్లో టీచర్ అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గిపోయినప్పుడు టీచర్ చెప్తారు ఏమనంటే, ఈ బాబు గాని పాప గాని ఈ మధ్య చాలా అశ్రద్ధగా ఉంటున్నారు క్లాస్ లో అని చెప్తారు. ఆ వాటి లక్షణాలు ఎలా ఉంటుందంటే కూర్చున్నప్పుడు గాని నుంచున్నప్పుడు గాని వాళ్ళు అదే పొజిషన్ లో బ్లాంక్ అయిపోతారు. అలా ఎంతసేపు ఉంటుంది? 30 సెకండ్ల నుంచి 1 నిమిషం లోపలే ఉంటుంది. ఏ పని చేస్తున్నా ఆ పని అక్కడ ఆపేస్తారు. కింద పడిపోవడం కానీ లేకపోతే కాళ్ళు చేతులు ఆడించుకోవడం కానీ లేకపోతే ఇందాక చెప్పిన లక్షణాలు ఏమీ ఉండవు. ఆ తర్వాత 30 సెకండ్లు 1 నిమిషం అయిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే ఏ పని ఆపామో మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెడతారు. సో ఈ లక్షణాల ద్వారా పేరెంట్స్ కంటే టీచర్సే ఎక్కువ ఐడెంటిఫై చేసి సరైన న్యూరాలజిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్తే వాళ్ళని ట్రీట్ చేయడం వల్ల దే విల్ బి బ్యాక్ టు నార్మల్.
1: అంటే వాళ్ళ దైనందిన జీవితము సజావుగా సాగడానికి ముందే గుర్తించి సరైన వైద్యుడి దగ్గర తీసుకెళ్లి సరైన చికిత్సా విధానం అవలంబించినట్లయితే వాళ్ళ తోటి పిల్లలతో సమానంగా పెరిగి వాళ్ళు కూడా జీవితంలో మంచి స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో కుటుంబ బాధ్యత ఈ రకమైన పేషెంట్స్ పట్ల ఎలా ఉండాలంటారు?
0: చాలా ముఖ్యమైనది. మనం ఎవరికన్నా ఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళని వెలివేసినట్టు కాకుండా వాళ్ళని కూడా మనతో పాటు కలుపుకొని వెళ్ళాలి. వాళ్ళని వివక్షతో చూడకూడదు, ఎందుకంటే వాళ్ళు మనతోటి వాళ్ళే, వాళ్ళ నుంచి మనకు వ్యాధి ఏమీ రాదు. కొన్నిసార్లు ఫిట్స్ వచ్చినప్పుడు ఏంటంటే స్కూల్లో టీచర్స్ కానీ లేదంటే ప్రిన్సిపల్ కానీ ఫిట్స్ వస్తున్నాయి తీసుకొని రావద్దు అని చెప్తారు. అది సరైనది కాదు. వాళ్ళు సరైన మందులు తీసుకొని ఫిట్స్ ని కంట్రోల్లో ఉంచుకొని వాళ్ళని కూడా మిగతా పిల్లలతో కానీ లేదంటే కొలీగ్స్ తో కానీ కలవనివ్వాలి. చెప్పిన మందులు ఏవైతే ఉన్నాయో ఆ టైంకి కరెక్ట్ గా 1 మాత్ర కూడా మిస్ అవ్వకుండా వేసుకోవాలి. 1 మాత్ర మిస్ అయినా సరే కొద్ది మందిలో తిరిగి రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది.
1: డాక్టర్ గారు, మీరు ఒక మాట అన్నారు, మెదడు నుంచి ఈ ఫిట్స్ దాని ప్రభావం మొదలవుతుంది అన్నారు కదా. ప్రస్తుతం ఉండే బిజీ లైఫ్ షెడ్యూల్లో ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ యాంగ్జైటీకి, టెన్షన్ కి, ప్రెషర్కి లోనవుతున్నారు. వర్క్ ప్రెషర్లో కూడా టార్గెట్స్ అని, ఛాలెంజెస్ అని ఇవన్నీ పెడుతున్నారు. మానసికంగా జరిగే ఒత్తిడికి ఈ ఫిట్స్ కి సంబంధం ఉందంటారు?
0: మానసిక ఒత్తిడి వల్ల మన మెదడులో కెమికల్ చేంజెస్ అనేవి జరుగుతాయి, స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. వాటి వల్ల డైరెక్ట్ గా ఫిట్స్ రాకపోవచ్చు కానీ వేరే వాటి మీద ప్రభావం ఉండొచ్చు. వీటిని మానసిక ఒత్తిడి వల్ల కొంతమందికి ఫిట్స్ లాగా వచ్చినప్పుడు వాటిని ట్రూ సీజర్స్ అంటారు అన్నమాట. వాటిని సైకోజెనిక్ సీజర్స్ అంటారు. సో అలాంటి వాళ్ళని కూడా గుర్తించాలి, ఎందుకంటే అలాంటి వాళ్ళకి ఫిట్స్ మందుల కంటే వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సరైన కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ స్ట్రెస్ ఏదైతే ఉందో దానికి తగ్గ చికిత్స అందిస్తే అప్పుడు వాళ్ళు కూడా మిగతా వాళ్ళతో పాటు సమానంగా
1: ఏ పరిస్థితులకి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతే వాళ్ళకు ఆ ట్రిగర్ అయిపోయి వాళ్ళు యాంగ్జైటీ గానీ ప్రెషర్ గానీ, మీరు అన్నట్టు ఆ కెమికల్ ఇంబ్యాలెన్స్ జరిగి ఈ ఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుందో ఆ పరిస్థితుల నుంచి దూరంగా పెట్టడము, లేదంటే అలాంటి పరిస్థితులకి రెసిస్టెంట్ గా వాళ్ళని కౌన్సిల్ చేసి వాళ్ళ పట్ల

0: మనోధైర్యాన్ని నింపడం చాలా అవసరం అంటారు.
1: కరెక్ట్, మనోధైర్యాన్ని నింపి వాళ్ళు చెప్పాల్సిన అవసరం.
0: సో ఈ ఫిట్స్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడము, అలాగే మీరు అన్నట్టుగా మానసికంగా కారణాలు ఉండి దానివల్ల మీరు అన్నట్టు సీజర్స్ రావడం జరిగితే, ఈ హోలిస్టిక్ అప్రోచ్ కింద ఒక న్యూరాలజిస్ట్ సైకియాట్రిస్ట్ ఇద్దరు కలిసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందా?
1: సైకోజెనిక్ సీజర్స్ లాంటివి ఉన్నప్పుడు పేషెంట్ పక్కన ఉన్నవారు వాళ్ళు ఇచ్చే లక్షణాలను బట్టి, హిస్టరీని బట్టి మనం దాన్ని తేలిగ్గా గుర్తించవచ్చు. దాన్ని గుర్తించడం ద్వారా దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ సైకియాట్రిస్ట్ సహాయంతో, న్యూరాలజిస్ట్ సహాయంతో ఇవ్వడం.
0: చాలా మంది మీరు ఇంతకుముందు అన్నట్టు జ్వరానికి ఒక కారణం అని చెప్పకుండా పలు రకాల కారణాలు ఉన్నట్టుగా దీనికి కూడా ఉన్నాయన్నారు. జ్వరానికి 4 రోజులు మందులు వేసుకున్న తర్వాత మామూలుగా జీవిస్తుంటారు, కానీ ఈ మూర్ఛ రోగానికి కూడా అలాగే నాకు బాగుంది కదా నాకెందుకు అనే నిర్లక్ష్యం గమనిస్తుంటాం. అలా చేయడం వల్ల ఏ రకమైన పరిణామాలు వస్తాయంటారు?
1: కొన్ని రకాల ఫిట్స్ కి కొంత అంటే 3 నెలలు వాడితే మందులు సరిపోతుంది. ఇందాక నేను చెప్పిన ఫిబ్రైల్ సీజర్స్ కి అయితే 1-3 రోజుల పాటు వాడితే సరిపోదు. ఇప్పుడు కొన్ని రకాల ఫిట్స్ లో దీర్ఘకాలికంగా కొన్ని సంవత్సరాల పాటు మందులు వాడాల్సి ఉంటుంది. ఆ మందుల్ని మనం అశ్రద్ధ చేయకుండా సరైన టైంకి తీసుకోవాలి. మందులు వాడుతున్నప్పుడు కొన్ని రకాల ఫిట్స్ మందుల వల్ల కొంచెం బరువు కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఇంకా ఏ కారణం వల్ల బరువు పెరిగినా సరే మన బరువుకి తగ్గట్టుగా మనం ఆ మెడిసిన్ ని, ఆ డోస్ ఏదైతే ఉందో అడ్జస్ట్ చేసుకుని తీసుకోవాలి. మన బరువు పెరిగినప్పుడు దానికి తగ్గ డోస్ తీసుకోకపోతే కూడా మళ్ళీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది.
0: ఏదైతే వైద్యుడు సూచించిన మందు అతని బరువును అనుసరించి ఉంటుంది అన్నమాట.
1: కరెక్ట్.
0: అతను మందుల కారణంగా కాకుండా తన నిత్య జీవన శైలిలో మార్పుల వల్ల కూడా ఒబీజ్ అయిపోయి విపరీతంగా బరువు పెరిగిపోతే దీని డోస్ కూడా పెంచాల్సి ఉంటుంది.
1: కరెక్ట్.
0: అంటే దీన్ని బట్టి ఖచ్చితంగా ఈ వ్యాధి బారిన పడ్డ వాళ్ళు పీరియాడికల్ గా నియమానుసారంగా వైద్యుడి సంప్రదింపులో వైద్యాన్ని కొనసాగించడం చాలా ఉత్తమం అంటారు.
1: ఇంకోటి నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. చాలా రకాల ఫిట్స్ నిద్ర తక్కువ అవ్వడం వల్ల అవి స్టిమ్యులేట్ అవుతాయి అన్నమాట, ట్రిగ్గర్ అవుతుంది. తక్కువసేపు నిద్రపోవడం, అసలు నిద్ర లేకపోవడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ ఫిట్స్ రావడానికి అవకాశం ఉంది. ఇంకొన్ని రకాల ఫిట్స్ ఫ్లాషింగ్ లైట్స్ వల్ల కూడా రావడానికి అవకాశం ఉంది. సో అవి ఎవరిలో వస్తాయి అన్నది కరెక్ట్ గా గుర్తించి వాళ్ళని వాటికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే మంచిది. ఆల్కహాల్ లాంటివి కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేసి తీరాల్సిన,
0: మద్యాన్ని కూడా దూరంగా ఉంచడం మంచిది.
1: కరెక్ట్.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారండి మా స్టూడియోకి వచ్చేసి. ధన్యవాదాలండి డాక్టర్ గారు.
1: థ్యాంక్ యూ.

మీరింతవరకు ఆరోగ్య జీవనం, మూర్ఛవ్యాధి నిర్ధారణ చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ ఏ జగదీష్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటారు. మీకు నచ్చిన పాట వినాలనుకుంటున్నారా? మీ పేరు, మీ ప్రాంతం పేరుతో పాటు మీ పాట వివరాలను మాకు వాట్సాప్ సందేశం పంపండి. మా వాట్సాప్ నెంబర్ 0402324-0852. గుడ్ మార్నింగ్ జనరంజని, మాకు ఘర్షణ చిత్రం నుంచే పాట వినిపించండి అంటూ కరీంనగర్ జిల్లా అమనగుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, ఇంకా కీసర ఔటర్ రింగ్ రోడ్ నుంచి బీసా

సదానంద గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు, ఇంకా రాయగిరి విలేజ్ నుంచి మాదాసు సత్యనారాయణ, కవిత, నార్కెట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, మరి వీరందరి కోసం ఘర్షణ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాట, గీతరచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు. చేనేత సంత అసలైన చేనేత వస్త్రాలకి విచ్చేయండి. చేనేత సంత జూన్ 12 నుండి 14 వరకు చౌరాహా ఆడిటోరియం, ఎస్డీ రోడ్, సికింద్రాబాద్. కాంటాక్ట్ 7995792102.
1: జనరంజన్ వింటున్నారు. శుభ సంకల్పం మూవీ నుంచి మా కోసం ఏదైనా పాట ప్లే చేయండి అంటూ మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుంచి మానస, మాధురి, మహాలక్ష్మి, మాధవి, ఇంకా పుట్టపక్కల నుంచి మిరియాల తిరుమలయ్య, ఆండాలు, రవికుమార్, వడ్లముడి, అల్మాసగూడ నుంచి మా కోసం ఏదైనా పాట ప్లే చేయండి అంటూ రాధా హైదరాబాద్ నుంచి, కొత్తగూడెం డిస్టిక్ ఇల్లందు నుంచి రాజేష్ ఖన్నా, చిన్న, పాసి, అనితరాజ్, సునీతరాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా వారి కుటుంబ సభ్యులు, వేముల నరసింహరావు నిజామాబాద్ నుంచి మరి వీరందరూ అడుగుతున్నటువంటి పాట శుభ సంకల్పం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన పాట, సాహిత్యం వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుడ్ మార్నింగ్ జనరంజని, మా కోసం కన్న కొడుకు చిత్రం నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ రంగారెడ్డి జిల్లా బండరావిరాల గ్రామం నుంచి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములు, రాములమ్మ, ఇంకా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భావని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నముంతుల, ఇంకా గుజ్జ బాలకృష్ణ, వినిత, అనేష, సాత్విక మరియు వారి కుటుంబ సభ్యులు, భువనగిరి ఆర్బీ నగర్ నుంచి, సుచిత్ర నుంచి మీనా కుమారస్వామి, మరి వీరందరి కోసం కన్న కొడుకు చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట, రచన దాశరథి, సంగీతం టి చలపతిరావు.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరొకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
5: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
6: జనరంజని వింటున్నారు. మీకు నచ్చిన పాట వినాలనుకుంటే మీ పాట వివరాలను, మీ పేరు, మీ ప్రాంతం పేరు మా వాట్సాప్ నెంబర్ 0402324085 సందేశం పంపండి. మాకోసం చిట్టెమ్మ మొగుడు చిత్రం నుంచి పాట వినిపించండి అంటూ ఎం ప్రప, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ నుంచి, ఇంకా అన్నేష్, స్మైలీ, పెద్దరాజు, విను వారి కుటుంబ సభ్యులు ఫిరిజాదిగూడ నుంచి దయచేసి మాకోసం ఏదైనా పాట వినిపించండి సార్ అంటూ జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుంచి జాప, భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, బండి శివాజీ, చంద్రకళ, జోగ నర్సయ్య, పద్మ, గుజ్జేటి, ఆనంద్, సరోజిని, శ్రీనిక, ఇంకా కృష్ణా జిల్లా పెడల నుంచి అప్పలరాజు, రఘునాథ్పుర గ్రామం నుంచి హేమంత్.

కుమార్ రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాంశి, గీతిక, ప్రణీత్, వెంకన్న, గోపికానగర్ నుంచి శివకృష్ణగౌడ్, ప్రణీత్ గౌడ్, ఇంకా ఆసిఫాబాద్ వట్టివాగు ఊరు నుంచి గణేష్, సంధ్య, అభిలాష్, ఆర్యన్, అపూర్వ, బిట్టు, చిట్టి, బన్ని, చిట్టమ్మ మూడు చిత్రం నుంచి కేజే యేసుదాస్ చిత్రమ్మ పాడిన పాట, గీతరచన రసరాజు, సంగీతం కేవి మహదేవన్.

0: Say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcin.co.in and take the first step toward the blue.
1: జనరంజన్లో మా కోసం దొంగాలుడు చిత్రం నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ ఎద్దుమలారం నుంచి దేవునూరి వీరయ్య, ఉదయం పూట మా కోసం ఏదైనా పాట వినిపించగలరంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభేద, అయేష, ఇంకా కాచిగూడ నుంచి వీరేందర్, మీనాక్షి, చామంతి, చందన, నిఖిల్, మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుంచి దొర్నాల సుదర్శన్, అవేష్, విధుబాబు, రాఘవిభాస్, విభు, ఇంకా కర్ణాటక నుంచి రామకృష్ణారెడ్డి. దొంగాలుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం, గీతరచన వేటూరి, సంగీతం రాజ్కోటి.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: గుడ్ మార్నింగ్ జనరంజని, మూతి శ్రీనివాస్, పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, ఓదెల, అనిల్, శ్రీలత, శాన్విత్, ప్రకృతి, ఓల్డ్ బజార్ కరీంనగర్ నుంచి, ఇంకా మా కోసం ఏదైనా పాట వినిపించండి అంటూ చౌటుపల్లి నుంచి రెడ్డి శేఖర్, బబిత, కీర్తి, హరిశ్రిత, రాఖీ, కిట్టు, లావణ్య, రమేష్ బాబు, చందు, డాలి, చిత్తూరు జిల్లా కుప్పం నుంచి అడుగుతున్నారు. మా కోసం ఏదైనా పాట వినిపించండి అంటూ ఖైరతాబాద్ నుంచి నరసింహరావు, సంహిత, దీక్షిత, వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తిక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైతశ్రీ, సాయినగర్ వనస్థలిపురం నుంచి దోర్నల బాలరాజు, రేణుక, మరి వీరంతా అడుగుతున్నటువంటి పాట జగదక వీరుడు అతిలోక సుందర్ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు దాటి 15 నిమిషాలు. జనరంజని శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు వింటారు.

0: శ్రోతలందరికీ నమస్కారం. జనరంజని కార్యక్రమానికి స్వాగతం. ఈ ఉదయం హాయైన పాటతో మెరిసిపోవాలి, ఉత్సాహంతో ఉరకలేయాలి. ఇష్టమైన పాటలు, తీయని మాటలు కలిసిన సందడి, ఇదే మన జనరంజని. హలో,
1: హలో,
0: నమస్తే అండి. గుడ్ మార్నింగ్.
1: గుడ్ మార్నింగ్ మేడం. కట్ల సతీష్ మేడం, రాంపురం గ్రామం.
0: సతీష్ గారు, గుడ్ మార్నింగ్. అండ్ మరి రోజు జనరంజనిలో మీరు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మేడం, మాకు కృష్ణ జయప్రద నటించిన అల్లరి బావ సినిమాలో మధువనిలో రాధికవు అన్న సాంగ్ ఉంటది. పాట అంటే మాకు చాలా ఇష్టం మేడం.
0: వావ్, తప్పకుండా అండి. మీరు కోరిన పాట జనరంజనిలో తప్పకుండా వినిపిస్తాం.

0: హలో,
1: నమస్కారం అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: సావన్కర్ గంగాధర్, కుండల్వాడి జిల్లా నాందేడ్, మహారాష్ట్ర నుంచి మేడం.
0: ఓకే గంగాధర్ గారు, మన జనరంజనిలో మీరు వినాలనుకుంటున్న పాట
1: రాక్షసుడి నుంచి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు.
0: తప్పకుండా అండి.

0: హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్.
1: గుడ్ మార్నింగ్. నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్. మేడం,
0: భవానీ వెంకట్ గారు, మరి రోజు జనరంజనిలో మీరు వినాలనుకుంటున్న పాట
1: ముత్యాల పల్లకి చిత్రం నుండి సన్నాగాలికి గున్నామామికి అనే సాంగ్ ఉంటది మేడం.
0: ఓకే, తప్పకుండా అండి, మీరు అడిగిన పాటని వినిపిస్తాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: నమస్తే అండి.
1: శుభోదయం. గుడ్ మార్నింగ్ మేడం గారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్
0: జైనుద్దీన్ గారు నమస్తే. మరి ఈ రోజు జనరంజనిలో మీరు వినాలనుకుంటున్న పాట
1: వెంకటేష్ నటించిన గణేష్ మూవీలో మువ్వలు.
0: ఓకే, తప్పకుండా జైనుద్దీన్ గారు మీరు అడిగిన పాటను వినిపిస్తాం.

0: నమస్తే, శుభోదయం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నిజామాంజల్ రాజు మేడం.
0: రాజు గారు. ఓకే, మరి ఈరోజు జనరంజనిలో మీరు ఏ పాట వినాలి అనుకుంటున్నారు?
1: మాకు పసివాడి ప్రాణం సినిమా నుంచి సత్యం శివం సుందరం.
0: చాలా బాగుంటుంది కదా పాట.
1: అనుభవం.
0: ఓకే, మరి మీ అందరి కోసం, అలాగే మన తోటి శ్రోతలందరి కోసం మీరు అడిగిన పాటని జనరంజనిలో వినిపిస్తాం.
2: సత్యం

ఈ ఉదయం పాటలతో ఎంతో హాయిగా గడిచింది. ప్రతి స్వరం ఒక తీయని జ్ఞాపకం. అందరూ ఇష్టపడే మన జనరంజని ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తిరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. మాకోసం బుల్లెమ్మ బుల్లుడు చిత్రం నుంచి కురిసింది వాన నాగుండలోన అనే పాటను మాకోసం వినిపించండి అంటూ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసు రెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవరెడ్డి, ఋషికేశవరెడ్డి, సావిత్రి వారి కుటుంబ సభ్యులు, ఇంకా ఎద్దుమైలారం నుంచి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, ఇంకా రాకేష్ కుమార్, మమత, విశేష్, వైభవి, వీరు హైదరాబాద్ నిజాంపేట క్రాస్ రోడ్ నుంచి, ఇంకా పుట్టపక్కన నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, భవిత, రుద్విన్, ఇంకా వింజమూరు, శివాజీ, మమత, ఆదిత్య, శృతి, భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి, శాంత, అభి, మరి వీరందరి కోసం బుల్లెమ్మ బుల్లెడు చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట, రచన రాజశ్రీ, సంగీతం సత్యం.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: జనరంజన్లో మా కోసం ఏదైనా పాట వినిపించండి అంటూ చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, ఇంకా సిరికొండ మండలం న్యావనంది నుంచి శ్రీరామ్, హనుమాన్లు వారి కుటుంబ సభ్యులు తప్పకుండా వినిపించండి అంటూ జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి ఆనందరావు, చాగపురం ప్రదీప్ కుమార్, నల్లబొత్తుల జ్ఞానేశ్వర్, రూప, రీతు మరియు సుజిత, జిబ్లపల్లి నుంచి చిక్క, చక్రపాణి, చందన వీరంతా అడుగుతున్నటువంటి పాట కొదమసింహం చిత్రం నుంచి మనో చిత్రం ఆలపించిన గీతం. రచన వేటూరి, సంగీతం రాజ్కోటి.

గుడ్ మార్నింగ్ జనరంజని, చిలుక నారాయణ అనసూయమ్మ, జాన్కంపేట నిజామాబాద్ నుంచి, ఇంకా బిఎన్ రెడ్డినగర్ నుంచి మౌనిక, భానుప్రకాష్, వినయ్ కుమార్, వీరంతా ఏదైనా పాట మాకోసం వినిపించండి అంటూ ఇంకా శ్రోతలు జోగులాంబ గద్దు

గద్వాల్ జిల్లా నుంచి వల్లూరు గ్రామం నుంచి రాజగోపాల్, సువర్ణ, హర్షవర్ధన్, వివేకవర్ధన్, అలగాపుర గ్రామం నుంచి అన్నూర్ తాలూక్ చామరాజనగర్, ఇంకా సి పూర్ణ తేజశ్రీ, డాక్టర్ ఎం చెన్నరాజు పూర్ణిమ, అరుణ కుమార్ వీరంతా కర్ణాటక నుంచి, ఇంకా నల్గొండ జిల్లా నార్కెట్ మండలం చిన్న తుమ్మలగూడ గ్రామం నుంచి శివకోటి శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య వీరంతా అడుగుతున్నటువంటి పాట అగ్ని సమాధం చిత్రం నుంచి ఎస్పి బాలు, ఎస్ జానకి పాడిన పాట, రచన ఆత్రేయ, సంగీతం సత్యం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: శ్రోతలు జనరంజన్ వింటున్నారు. గుడ్ మార్నింగ్ జనరంజని, మా కోసం బృందావనం చిత్రం నుంచి పాట వినిపించండి అంటూ బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, షియోనా, వారి కుటుంబ సభ్యులు, ఇంకా జగిత్య

జిల్లా బ్రాహ్మణవాడ నుంచి రొట్టె మురహరి శర్మ, వారి కుటుంబ సభ్యులు. చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణమ్మ, వారి కుటుంబ సభ్యులు. ఇంకా హేమలత విశ్వాంత చౌటుపల్ నుంచి, ఇంకా ఫిర్జాదిగూడ నుంచి శ్రీనివాస్. బృందావనం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. జానకి పాడిన పాట రచన వెన్నెలకంటి, సంగీతం మాధవ పెద్ది సురేష్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. ఈ ఏడాది 9 మంది మహిళా క్యాడెట్స్ పురుష క్యాడెట్లతో కలిసి పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొనడం విశేషం. అమర్నాథ్ యాత్ర ప్రశాంతంగా సాగేలా చూసేందుకు యాత్రా మార్గంలో పర్యాటక ప్రాంతంలో కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు, భద్రతా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఒమన్ తీరంలో భారతీయుల నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని భారత్ తప్పుపట్టింది. ఈ విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఫోన్లో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. భారతీయులను నౌకలపై దాడులు చేసింది ఇరానే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అయితే భారత్లో ఇరాన్ రాయబార కార్యాలయం ఈ ఆరోపణలు ఖండిస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టింది. రాజ్యసభ నామినేషన్ పత్రం తిరస్కరణపై కాంగ్రెస్ పార్టీ నేత మీనాక్షి నటరాజన్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ చందూర్కర్ల ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్టం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 2026 కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సహకారం కోరుతూ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిన్న సమావేశం నిర్వహించారు. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. ఈరోజు రేపు ఉత్తర దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్స్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యామగుచితో తలపడతారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వినవచ్చు.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్.

0: వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు దాటి 3 నిమిషాలు అవుతుంది. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎప్పటికీ మధురంగా నిలిచే చిరస్మరణీయాల గీతాల సమాహారం. 2000 నుంచి 2005 మధ్య విడుదలైన 2 తెలుగు చిత్రాల నుంచి పాటలు

నుంచి శ్రీరామదాసు కృపాచారి అనిత, సాయి వర్షిత్ శ్రీరామదాసు, సాయి రిత్విక్ దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి చిత్రాల నుంచి, ఇంకా ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుంచి దండ్రా సునీత, కిరణ్ సుబ్రహ్మణ్యం ఓల్డ్ మలక్పేట నుంచి, పెద్ద అంబర్పేట నుంచి గుండు అమ్మదాస్, సాయి ప్రకాష్ అనిల్ కుమార్ సంధ్యారాణి అశ్విని, ఇంకా జయరాం రాధ శ్రావణి మహేష్ బాబు రాజు సౌజన్య రోహన్ కన్నా, కుడుమూరు కర్నూలు జిల్లా నుంచి, బద్రి మూవీ నుంచి రమణ గోగుల స్వీయ సంగీతంలో సునీతతో ఆలపించిన గీతం, గీతరచన వేటూరి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఎవర్ గ్రీన్ విట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మా కోసం సుబ్బు మూవీ నుంచే పాట వినిపించండి అంటూ న్యావనంది నుంచి స్వరాగిని రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, సిరి, వేద, ఇమ్మడి నాగరాజ్, లత, నిహాల్ వారి కుటుంబ సభ్యులు, ఇంకా ఎం వెంకటేష్ నందిపేట నుంచి, ఆర్మూర్ని చేనేత కాల నుంచి, రంగచారి నగర్ నుంచి, ఇంకా ఉమ్మడి నుంచి దివాకర్, విమల, యష్ణ వీరంతా అడుగుతున్నటువంటి పాట, సుబ్బు నుంచి ఆర్పి పట్నాయక్ గంగా పాడిన పాట, సాహిత్యం కులశేఖర్, సంగీతం మణిశర్మ.

0: వస్తవపిల్ల.
1: ప్రగతి పదాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
3: మీట్ ద స్టార్
4: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీగా ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నిలయంలో సమయం 10 గంటలు దాటి 17 నిమిషాలు అవుతుంది. గుడ్ మార్నింగ్ వివిధ్ భారతి మన్మధుడు మూవీ నుంచి మా కోసం ఏదైనా పాట ప్లేన్ చేయండి అంటూ కోరుతున్న వారు చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విస్తృత, ఇంకా సాయిమన్విత వారి కుటుంబ సభ్యులు, ఇంకా జగిత్యాల నుంచి జిందం నరహరి, లక్ష్మి, జిందం భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయరేఖ, భాను, రియాన్ష్ వారి కుటుంబ సభ్యులు, గంభీరావుపేట నుంచి అవునూరి దేవేందర్, విజయలక్ష్మి, సంతోష్, సాయికిరణ్, రమ్య, నందన్, ఇంకా సిహెచ్ విజయ్ కుమార్ చందనగర్ నుంచి, నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర వీరందరూ అడుగుతున్నటువంటి పాట మన్మధుడు మూవీ నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట సిరివెన్నెల గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మీకు నచ్చిన పాట వినాలనుకుంటే 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈడియట్ సినిమాలోని పాట వినిపించగలరంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీ, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని వారి కుటుంబ సభ్యులు, ఇంకా బోడుపల్ నుంచి కృష్ణగీత, గట్ల వెంకటేష్, స్వరూప, అశ్విత్, మణిదీప్, పొగ్గోని శంకరయ్య, బొడ్డుపల్లి సత్యనారాయణ, కోలేటి సుధాకర్, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ నుంచి అడుగుతున్నారు. నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్ బాయ్, మటిన్ బాయ్, షేక్ చాంద్, ఫారూక్ ఫూల్, అలాగే సయ్యద్ ముబిన్ బాయ్, వీరందరూ ఈడియట్ మూవీ నుంచి ఉదిత్ నారాయణ, కౌశల్య పాడిన పాట, గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం చక్రి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102

0: మన జనరంజని.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: చేనేత సంత, అసలైన చేనేత వస్త్రాలకే విచ్చేయండి. చేనేత సంత జూన్ 12 నుండి 14 వరకు, చౌరాహా ఆడిటోరియం, ఎస్డి రోడ్, సికింద్రాబాద్. కాంటాక్ట్ 7995792102.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నీలంలో సమయం 10 గంటలు దాటి 30 నిమిషాలు అవుతుంది. లక్ష్మీ నరసింహ చిత్రం నుంచి పాట ప్లే చేయగలరంటూ వరంగల్ కాశిబుగ నుంచి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్, ఇంకా టి ప్రియాంజలి, సంపత్ కుమార్, ఉమాభారతి, వెంకటేశ్వర్లు హైదరాబాద్ నుంచి, గన్నర్సాపూర్ నుంచి ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ, ఏదైనా పాట మాకోసం వినిపించండి అంటూ తోట శివపార్వతి, మురళీకృష్ణ ఉప్పల్ నుంచి, నమస్తే వివిధ భారతి, నోముల భాగ్యమ్మ, వెంకటేష్, పార్షిగుట్ట, సికింద్రాబాద్ నుంచి అడుగుతున్నారు. లక్ష్మీ నరసింహ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం మణిశర్మ.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మాకోసం మల్లీశ్వరి చిత్రం నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట మండలం నుంచి గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్, చాణిక్య, ఇంకా జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి కె ఆనందరావు వారి కుటుంబ సభ్యులు, మీనా, అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, స్కంద గౌడ్, నిక్షిత్, సాయి కిరణ్, నల్లకుంట హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. వీరందరి కోసం మల్లీశ్వరి చిత్రం నుంచి రచన సిరివెనెల, సంగీతం కోటి, గానం శంకర్ మహాదేవన్, చిత్ర పానపట్ట. ఈ పాట మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేయండి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్.

మధురగీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. మా కోసం ఆయుధం మూవీ నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ నిజామాబాద్ జిల్లా తాళ్ళరాంపురం నుండి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని, ఇంకా వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భూవిక, శివకృష్ణ, దీప్తి, అన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ, గుడ్ మార్నింగ్ ఎవర్ గ్రీన్లో మంచి సాంగ్ వినిపించండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జిన్నారం నుంచి భిక్షపతి దుర్గయ్య వారి మిత్ర బృందం. మరి వీరందరి కోసం ఆయుధం మూవీ నుంచి శంకర్ మాదేవన్ స్వర్ణలత పాడిన పాట, రచన వరంగల్ శ్రీనివాస్, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

ఎవర్గ్రీన్ హిట్స్లో ఘర్షణ చిత్రం నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ సంగీత శ్రావణ్ కుమార్ యాదవ్ లంగరౌజ్ నుంచి, ఇంకా నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి రాజ్ కుమార్, సరోజ సంతోష్ కుమార్, లక్ష్మీప్రియ, ప్రతీక్ష వీరంతా వారి మిత్రబృందం కోరుతున్నారు. ఇంకా కల్వకుర్తి నుంచి వెంకటేశం, యాదమ్మ, అఖిల, హన్మకొండ జిల్లా వడ్డేపల్లి నుంచి కవిత, సదానందం, ఆర్మూర్ నుంచి రాధాకుమారస్వామి, రియాన్ష్ సహస్ర, గజ్వేల్ నుంచి షేర్ల వెంకటే, సుగుణ, రాంప్రసాద్, రామ్చరణ్. మరి వీరం తరుగుతున్నటువంటి పాట ఘర్షణ చిత్రం నుంచి టిప్పు శాలిని సింగ్ పాడిన పాట, గీత రచన కులశేఖర్, సంగీతం హ్యారిస్ జయరాజ్.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా విందా. మనసంతా నువ్వే చిత్రం నుంచి ఏదైనా పాట మా కోసం వినిపించండి అంటూ వైభవి, రాకేష్ కుమార్, మమత, దిశ, రాజేంద్ర, జీవిత, హర్షిత వారి ఫ్రెండ్స్ అంతా అడుగుతున్నారు. వీరంతా జేఎన్టు నిజాంపేట క్రాస్ రోడ్ నుంచి, ఇంకా మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మరాణి, అక్షర, కృప, ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ, జరిపోతుల బుచ్చయ్య వారి కుటుంబ సభ్యులు, హన్మకొండ జిల్లా కాజుపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి, పుట్ట, చంద్రమోహన్, శోభారాణి, అరుణ్ కుమార్ వీరి దయానంద్ కాలనీ వరంగల్ నుంచి అడుగుతున్నారు. మనసంతా నువ్వే చిత్రం నుంచి ఎస్పి చరణ్, సుజాత పాడిన పాట, గీతరచన సిరివెన్నెల, సంగీతం ఆర్పి పట్నాయక్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అమర్నాథ్ యాత్ర ప్రశాంతంగా సాగేలా చూసేందుకు యాత్రామార్గంలో పర్యాటక ప్రాంతాల్లో కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు భద్రతా సంస్థల సమన్వయంతో పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఒమన్ తీరంలో భారతీయులు నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని భారత్ తప్పుపట్టింది. ఈ విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఫోన్లో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే భారతీయుల నౌకలపై దాడులు చేసింది ఇరానే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అయితే భారత్లో ఇరాన్ రాయబారి కార్యాలయం ఈ ఆరోపణలు ఖండించింది. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసింది. రాజ్యసభ నామినేషన్ పత్రం తిరస్కరణపై కాంగ్రెస్ పార్టీ నేత మీనాక్షి నటరాజన్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ చందూర్కర్ల ధర్మాసనం స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో లింగ నిర్ధారణ పరీక్షల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైగ్రీవ ఆసుపత్రిలో నిర్వహించిన డకాయ్ ఆపరేషన్లో ఈ విషయం బయటపడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు ఓటర్ జాబితా సవరణల కోసం ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సహకారం కోరుతూ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిన్న సమావేశం నిర్వహించారు. ఈరోజు రేపు ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్స్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యామగుచితో తలపడతారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం బీబీ స్టూడియోలో సమయం 11:03 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. ఒక సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, పాటలు, సంగీతం ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. వీటిల్లో ఒకటి తక్కువైంది అనిపించట్లేదా మీకు? ఎస్, మాటలు, సంభాషణలు లేదంటే డైలాగ్స్. ఏ పేరుతో చెప్పినా భావం ఒక్కటే. సినిమాకు ప్రాణం సంభాషణలే. సినిమా విజయవంతం కావడమే కాదు, మనందరి జీవితాల ఒక భాగంగా మారిపోయిన డైలాగ్స్ బోల్డ్ కదా. మరి ఇవాటి గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకోబోతున్న సంభాషణల రచయిత ఎవరంటే, ఈ పాటతో మీకే అర్థమవుతుంది. వినిపించేస్తున్నాను

సుస్వర భాస్వర సురు చిరలయ చరిగా సనిప మరి సనిపని చిచి.

పాట వినగానే అర్థమైపోయింటుంది కదా మీకు. ఎస్, ముళ్ళపూడి వెంకటరమణ గారు ఆయన రాసిన సంభాషణల గురించి మాట్లాడుకుంటూ ఆయన సంభాషణ రాసిన కథలు సమకూర్చిన సినిమాలోని పాటలను వినబోతున్నాం అన్నమాట. యాక్చువల్గా ముళ్ళపూడి వెంకటరమణ గారు సినిమాల్లోకి రాకముందు ఒక పత్రికలో, అంటే ఫస్ట్ డైలీ పత్రికలో, ఆ తర్వాత వీక్లీ పత్రికలో పనిచేసేవాళ్ళు అనమాట. బుడుగు అనే పాత్రను క్రియేట్ చేసింది కూడా వెంకటరమణ గారు, తెలుసు కదా మీ అందరికీ. యాక్చువల్గా పిల్లలు పెద్దవాళ్ళ గురించి ఎవరుకుంటారు అనే విషయాన్ని హాస్యభరితంగా తన బుడుగు క్యారెక్టర్ ద్వారా చెప్పేవాళ్ళు. ఆ తర్వాత సినిమాల మీద రాసే రివ్యూలు వీటి వల్ల పాపులర్ అయ్యారు. సో సినిమా వాళ్ళతో, అంటే సినిమా పరిశ్రమలోని వాళ్ళతో ఫ్రెండ్షిప్ అది కుదిరి, స్నేహం కుదిరి వాళ్ళ ద్వారా, అంటే డూండి అనే రచయిత ద్వారా సినిమా పరిశ్రమలోకి ప్రవేశించారు. సో తొలుత రక్త సంబంధం, ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు నటించిన కల్ట్ క్లాసిక్ ఆ మూవీకి సంభాషణలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు వెంకటరమణ గారు. సో అలా మొదలైందనమాట సినీ ప్రయాణం. మరి ఇంకా ఉన్నాయి రమణ గారి గురించిన కబుర్లు, చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో రమణ గారు సంభాషణలు అందించిన ముత్యాల ముగ్గు సినిమాలోని ఈ అద్భుతమైన పాట మీకోసం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్దతి సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. ప్రముఖ సంభాషణల రచయిత ముళ్ళుపూడి వెంకటరమణ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన మాటలు రాసిన సినిమాల్లోని పాటలను ఆస్వాదిస్తున్నాం. ఒకదాన్ని మించి ఒకటి క్లాసిక్ సాంగ్స్ ఈరోజైతే అసలు మనకు వీణులు విందనే చెప్పొచ్చు. అంత చక్కగా ఉంటాయి పాటలు కదా. యాక్చువల్గా మరి పత్రికలో పనిచేసే వెంకటరమణ గారు కొంతమంది సినిమా మిత్రుల ద్వారా సినిమాలకి అంటే పరిచయం అయ్యారు. చాలా సినిమాలకి అంటే రక్త సంబంధం నుంచి మొదలయ్యి ఇద్దరు మిత్రులు, మూగ మనసులు, వెలుగు నీడలు, దాగుడు మూతలు, ప్రేమించి చూడు, తేనె మనసులు, కన్నె మనసులు, నవరాత్రి, పూలరంగుడు, ప్రాణమిత్రులు, వీటన్నిటికీ కొన్నిటికి సంభాషణలు అందించారు, మరికొన్నిటికీ కథ సంభాషణలు అందించారు అనమాట. అండ్ మీరు అబ్జర్వ్ చేశారా లేదా ఈ లిస్ట్లో ఎక్కువగా అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలే ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో అలా తన మాటల ప్రయాణాన్ని సినిమాల్లో ప్రారంభించారు వెంకటరమణ గారు. ఆ తర్వాత అంటే యాక్చువల్గా వెంకటరమణ గారు బాపు గారు ముందు నుంచి స్నేహితులు, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట, ఒకే స్కూల్లో చదువుకున్నారు. కానీ సినిమాల్లో వారి స్నేహంగా ప్రయాణం మొదలైంది మాత్రం సాక్షి చిత్రంతో. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు, వింటూనే ఉండండి గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడైతే మూగ మనసులు ఈ సినిమాకి సంభాషణలు అందించారు. ఆ సినిమాలోని ఈ ఆల్ టైమ్ క్లాసిక్ మీకోసం.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. ప్రముఖ మాటల రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన మాటలు రాసిన సినిమాల్లోని పాటలను, చక్కటి ఆపత మధురలను ఆస్వాదిస్తున్నాం కదా. యాక్చువల్గా ముళ్ళపూడి వెంకటరమణ గారు బాపు గారికి బహిప్రాణం. ఆయన చిత్రాలన్నిటికీ మాటలు రాసింది రమణ గారే. వీళ్ళ కాంబినేషన్ తెలుగు వాళ్ళకి వేడన్నం ఆవకాయంత ఇష్టం. బాపు గారు వెండితెర మీద ఆవిష్కరించే అచ్చ తెలుగు పదహారణాల సినిమాకు తన సంభాషణలతో మరింత వన్నె తీసుకొచ్చే ముళ్ళపూడి వారి మాటల గాడి గురించి మరిన్ని కబుర్లు చెప్తాను ఒక చక్కటి పాట వినిపించి. ఇప్పుడైతే భక్త కన్నప్ప సినిమాలోని ఈ ఆల్ టైమ్ హిట్ సాంగ్ వినిద్దాము.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ప్రముఖ సంభాషణల రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన మాటలు రాసిన సినిమాల్లోని చక్కటి పాటలను ఆస్వాదిస్తున్నాం. యాక్చువల్ గా ఇందాక మనం విన్నాం కదా భక్త కన్నప్ప సినిమాలోని పాట, కృష్ణంరాజు గారికి హీరోగా మంచి గుర్తింపు పేరు తెచ్చిన సినిమా అది. ఆ తర్వాత ఆయన ఎక్కడ వెన్ను తిరిగి చూసుకోలేదు, హీరోగా ఎంత ఉన్నత స్థాయికి ఎదిగారో మనందరికీ తెలుసు. ఇక ముళ్ళపూడి గారు అనగానే చప్పున ఎవరికైనా గుర్తొచ్చే డైలాగ్, మనిషి అన్నాక కుసంత కళాపోసన ఉండాలా, తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఎటుంటది అని కదా. అసలు రాఘోపాలరావు గారు చెప్పిన ముత్యాల ముగ్గు చిత్రంలోని ఈ డైలాగ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఎన్ని ప్యాడీలు వచ్చాయో మీకు తెలుసు అనుకోండి కదా. విలనిజాన్ని విలక్షణంగా కళాత్మకంగా ప్రజెంట్ చేసిన ఘనత ముళ్ళపూడి గారిదే. ఆ తర్వాత రాఘోపాలరావు గారు విలన్గా కనిపించింది ఈ సినిమాలోనే తొలిసాగా. ఇక ఆ తర్వాత విలన్ క్యారెక్టర్లకి ఆయన పెట్టింది పేరే పేరు కదా. అసలు తన ముద్రలు వేసేసారు అంతే. అంత గొప్ప ఘనత ఉంది ముళ్ళపూడి గారి డైలాగులకి. అది పలికించిన బాపు గారికి, నటించిన రాఘోపాలరావు గారికి. వెరసొక్క చక్కని కళాఖండం ముత్యాల ముగ్గు. ఇక మరి మరిన్ని కబుర్లు చెప్పే ముందు ఇప్పుడైతే వినిపిస్తున్నాను బుద్ధిమంతుడు సినిమాలోని ఈ యుగళ గీతం.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. ప్రముఖ సంభాషణల రచయిత ముళ్ళుపూడి వెంకటరమణ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన మాటలు రాసిన సినిమాల్లోని ఆపాత మధురాలను ఆస్వాదిస్తున్నాం. మరి అంతకుముందు వేరే వాళ్ళ సినిమాలంటే వేరే డైరెక్టర్స్కి కథలు సమకూర్చారు, సంభాషణలు రాశారు ముళ్ళపూడి వెంకటరమణ గారు. కానీ తన ప్రాణమిత్రుడు బాపు గారితో సినీ ప్రయాణం మొదలైంది మాత్రం సాక్షి చిత్రంతో. చమత్కారాలు, వీలైనంత సరళమైన పదాలతో పాటు తెలుగు భాష ప్రాస పదాల విరుపులతో అత్యద్భుతంగా సంభాషణలు రాస్తారు. అలాగే పౌరాణిక చిత్రాలకు కూడా ఇదే పంథాన్ని అనుసరించడం ముళ్ళపూడి గారి ప్రత్యేకత. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, సంపూర్ణ రామాయణం కానివ్వండి, సీత కళ్యాణం కానివ్వండి, మనకి ఎక్కడ పెద్ద పెద్ద గ్రాంధిక పదాలు ఏవి వినిపించావు. చాలా సహజంగా మనం మామూలుగా సాంఘిక సోషల్ పిక్చర్స్లో ఎలాంటి మాటలు సంభాషణలు వింటామో అలాగే పౌరాణిక సినిమాల్లో కూడా రాస్తారు ముళ్ళపూడి గారు. సో అది ఆయన ప్రత్యేకత. మరి మరిన్ని కబుర్లు చెప్పే ముందు మరో పాట వినిపిస్తాను, మనవరు పాండవుల సినిమా నుంచి ఈ ఆల్ టైమ్ హిట్ సాంగ్ని. అసలు ఈ పాటను ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటారా? నాకైతే డౌటే. వినేసేయండి.

నోవాకు చీర బెడత ముక్కు మీద ముద్దెడత కాపవరం హోటలు కాడ కాపీ నీళ్లు తాపిస్తా దొరగారు

ప్రముఖ సంభాషణల రచయిత ముళ్లపూడి వెంకటరమణ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గుర్తుకొస్తున్నాయిలో ఆయన మాటలు రాసిన సినిమాల్లోని ఆపత మధురలను ఆస్వాదిస్తున్నాం. పెళ్లి పుస్తకం తెలుగువారు అమితంగా ఇష్టపడే క్లాసిక్. బాపుగారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ముళ్లపూడి వారి మాటలు ప్రాణం పోశాయి. కస్టమ్స్ అండ్ సుకమ్స్, కాంబినేషన్ జీవితం అనే డైలాగ్ చూడండి, ఎంత సింపుల్గా అంటే హీరో చేత చెప్పిస్తారు, హీరోయిన్ చేత చెప్పిస్తారు ఈ డైలాగ్ని, ఎంత సింపుల్గా గొప్ప అర్థాన్ని చెప్పారు. సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా నవ్వుతాడు, ఏడుపొచ్చినప్పుడు నవ్వేవాడే హీరో అని. ఈ మాట ఎన్ని జనరేషన్స్కైనా సూట్ అయ్యే మాటలు ఇవన్నీ కూడా కదా. యాక్చువల్గా ముళ్లపూడి వెంకటరమణ గారు ఎక్కువ భాగం మాటలు రాసింది బాపుగారి చిత్రాలకు మాత్రమే కాబట్టి ఆయన ప్రస్తావన వచ్చినప్పుడు ఖచ్చితంగా బాపుగారి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తుందన్నమాట. ఇక బాపుగారు ఎక్కువగా నాయక ప్రాధాన్యం ఉన్న చిత్రాలే తీశారు. మరి ముళ్లపూడి గారి మాటలు కూడా ఆ పాత్రను ఎలివేట్ చేసేలా, గొప్పతనాన్ని తెలియచేసేలా ఉంది. మరి ఆ చిత్రాన్ని మరో బెట్టెక్కిస్తాయి ఆ మాటలు, సంభాషణలు కూడా ఎప్పటికీ మన మనస్సుల్లో ముద్రించుకుపోతాయి. ఇప్పుడైతే వినిపిస్తున్నాను పెళ్లి పుస్తకం సినిమా నుంచి ఈ ఆల్ టైమ్ క్లాసిక్ సాంగ్, ఆ తర్వాత మరెన్ని కబుర్లు. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. ప్రముఖ సంభాషణ రచయిత ముళ్లపూడి వెంకటరమణ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన మాటలు రాసిన సినిమాల్లోని పాటలను ఆస్వాదిస్తున్నాం. ఒక పాటకు మించి ఇంకో పాట. అసలు పాట వింటుంటే మనం ఇప్పుడు 2026లో లేము, ఒక కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది కదా. అంత గొప్ప సాహిత్యం, అంత గొప్ప సంగీతం, అంత గొప్ప సినిమాలు. ఎనివేస్, మరి ముళ్లపూడి గారు సంభాషణలు రాసిన చిత్రాల్లో ఎక్కువ కుటుంబ కథా చిత్రాలే, మరి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వచ్చే పొరపచ్చాలు, ఈగో క్లాషెస్, అంటే ఎవరెక్కువ ఎవరు తక్కువ కథాంశాలతో వచ్చిన సినిమాలు. మిశ్ర పళ్ళలో ఒక డైలాగ్ ఉంటుంది, గుర్తుందా మీకు? భార్యాభర్తలు ఇద్దరు సమానమే కానీ భర్త కొంచెం ఎక్కువ సమానం. ముళ్లపూడి గారి కలం నుంచి జాలివారిన చమ్మక్కులలో ఇది మచ్చుకు మాత్రమే. మరి మరిన్ని కబుర్లు చెప్పే ముందు ఇప్పుడైతే వినిపిస్తున్నాను ముళ్లపూడి గారు కథ అందించి సంభాషణలు రాసిన తేనె మనసులు. సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన సినిమా, ఎంతో పేరు తెచ్చింది ఆయన హీరోగా. అని ఈ సినిమాలో ఆత్రేయ గారు కూడా అలతి అలతి పదాలతో రాశారు ఈ పాట. ఎంత అద్భుతంగా ఉంటుందో ముళ్లపూడి గారి మాటల్లాగే. ఆస్వాదిద్దాము.

వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయిలా ప్రముఖ సంభాషణల రచయిత ముళ్లపూడి వెంకటరమణ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన మాటలు రాసిన సినిమాల్లోని ఆపాత మధుర గీతాలను ఆస్వాదిస్తున్నాం. సునిశిత హాస్యంతో కూడిన చమత్కార మాటలను అలవకగా రాసిస్తారు ముళ్లపూడి గారు. అప్పుడప్పుడు వ్యంగ్యార్థం, అవసరమైతే మనవరి పాండవులలోగా అన్యాయాన్ని ఎండగట్టే స్ఫూర్తినిచ్చే మాటల తోటాలు ఉంటాయి. ఇక సంపూర్ణ రామాయణం, సీతకళ్యాణం చిత్రాలు తెలుగు సినీ కళామ తల్లికి బాపు రమణ గారు సమర్పించిన నీరాజనమని చెప్పొచ్చు. మరి ఇంకా ఉన్నాయి రమణ గారి గురించిన విశేషాలు చెప్తాను. చెప్పే ముందు రాంబంటి సినిమాలోని ఈగల గీతం, ఈగల గీతం కాదు సౌల గీతమే, వినేయండి.

0: చీర గట్టి సందు చూసి కన్ను గొట్టి.
1: ఏడు కొండల స్వామి ఏదాలు చదవాలా, సెవిటి మాలనేమో సన్నాయి ఊదాలా, అన్నవరం సత్యాన్న అన్నవరాలు ఇవ్వాలా, సింహాద్రి అప్పన్న సిరిశాసలు ఇవ్వాలా.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీయాన్ వివిధ భారతి. ప్రముఖ సంభాషణ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన మాటలు రాసిన సినిమాల్లోని చక్కటి గీతాలను ఆస్వాదిస్తున్నాం. రక్త సంబంధం నుంచి శ్రీరామరాజ్యం వరకు క్లాసిక్ సినిమాలన్నింటిలో తెలుగు ప్రేక్షకులకు బహుమతిగా ఇచ్చారు ముళ్ళపూడి వెంకటరమణ గారు. తెలుగు తన మాటల చాతుర్యంతో నైపుణ్యంతో తెలుగు భాషకు పట్టాభిషేకం చేశారు. ఇక బాపుగారు గీసే బొమ్మలకు పలుకులతో ప్రాణం పోశారు. అచ్చ తెలుగు సినిమాకు ప్రతిరూపంగా నిలిచారు. తెలుగు భాష మీద తనుకున్న పట్టును ప్రదర్శిస్తూనే సహజంగా ఉండే సంభాషణలు రాయడం ముళ్ళపూడి గారికి చెల్లింది. కాస్త హాస్యం, కుసింతో వ్యంగ్యం, ఆహా అనిపించే చమత్కారం, ఆలోచింపచేసే అర్థం, అక్షరక్షరంలో కనిపించే తెలుగు భాష సోయగం, వీటన్నిటి మేళవింపు ముళ్ళపూడి వెంకటరమణ గారు. తెలుగు సినిమా మాటకు విలక్షణతను, విశిష్టతను ఆపాదించిన దిగ్గజ రచయిత. అందుకే ఎప్పటికీ ఇలా మాట్లాడుకుంటూనే ఉంటాం, గుర్తు చేసుకుంటూనే ఉంటాం.

సమయం 12 గంటలు కాస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు చైతన్య స్ఫూర్తితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి వివి స్టూడియోలో సమయం 12:05 దాటింది. స్టేట్ ఇన్ఫర్ చైతన్య స్ఫూర్తి.
1: చేనేత సంత అసలైన చేనేత వస్త్రాలకే విచ్చేయండి. చేనేత సంత జూన్ 12 నుండి 14 వరకు చౌరాహా ఆడిటోరియం, ఎస్డి రోడ్.

0: వాణి వివిధ భారతి వివి స్టూడియోల సమయం 12:05 దాటింది. స్టే ట్యూన్ ఫర్ చైతన్య స్ఫూర్తి.
1: చేనేత సంత, అసలైన చేనేత వస్త్రాలకే విచ్చేయండి. చేనేత సంత జూన్ 12 నుండి 14 వరకు చౌరాహా ఆడిటోరియం, ఎస్డి రోడ్, సికింద్రాబాద్. కాంటాక్ట్ 7995792102.
0: వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి. అండ్ మీ ఆర్జే లక్ష్మి. ఒకే ఒక్క గీతంతో 5 చరణాల్లో భారతదేశ భౌగోళిక సాంస్కృతిక విభిన్నతను, వైవిధ్యాన్ని కూర్చిన కవీంద్రుడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కోట్లాది భారతీయుల్లో నిరంతరం దేశభక్తిని జాగృతం చేసిన చైతన్య స్ఫూర్తి. ఎవరు చెప్పినా కొంతమంది వ్యక్తులను స్మరించుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి మనకి సందర్భాలు అక్కర్లేదు. గుర్తు చేసుకున్న ప్రతిసారి ప్రత్యేక సందర్భమే. అలాంటి గొప్ప వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయనే ఇవాళ మన చైతన్య స్ఫూర్తి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: చైతన్య స్ఫూర్తి సమయం. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఇవాల్టి మన చైతన్య స్ఫూర్తి. కోల్కతాలోని జోరాసాంకో ఠాకూర్ బారి అనే ధనిక కుటుంబంలో 1961 మే 7 జన్మించారు. రెగ్యులర్గా ఉండే స్కూలింగ్ నచ్చక, అంటే మూస పద్ధతుల్లో ఉండే చదువు నేర్పే విధానాలు స్కూళ్లలో ఉండేవి నచ్చక ఇంట్లోనే చదువుకున్నారు. అండ్ మీకు తెలుసా, 8 వయసు నుంచే రచనలు ప్రారంభించి సుమారు 1000 కవితలు, 2000 పాటలు, 100 కథలు, 8 నవలలు, 40 నాటకాలు రాసిన సాహితీ దిగ్గజం రవీంద్రనాథ్ ఠాగూర్. ఇంకా ఉన్న చెప్పాల్సిన విశేషాలు వింటూనే ఉండండి చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలా నుంచి సంపూర్ణ వినోదంలో ఈ మెస్మరైజింగ్ మెలడీ మీకోసం ఆన్ ద వే.

కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్లో గంగోత్రి సినిమా నుంచి ఒక మెస్మరైజింగ్ మెలోడీ వినేశాం. నిజంగా ఇన్స్పిరేషనల్ సాంగ్ కూడా కదా. నిమిషం మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఇవాళ మన చైతన్య స్ఫూర్తి. గీతాంజలి రచనకు ఆసియాఖండంలో తొలి నోబెల్ బహుమతి సాధించి వినువీధిలో భారతీయ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించారు రవీంద్రుడు. మంచి కవి మాత్రమే కాదు, చక్కటి స్వరకర్త కూడా. హిందుస్థానీ, కర్ణాటక శాస్త్రీయ సంగీతాలు, బెంగాలీ జానపద బాణీలు, పాశ్చాత్య సంగీతాలను మిళితం చేసి రవీంద్ర సంగీత్ అనే ప్రత్యేక బాణిని సృష్టించారు. మరి ఇంకా ఉన్నాయి విశేషాలు చెప్తాను, వింటూనే ఉండండి చైతన్య స్ఫూర్తి. ఇప్పుడైతే మరో ఇన్స్పిరేషనల్ సాంగ్ మీకోసం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఇవాళ మన చైతన్య స్ఫూర్తి. రవీంద్రనాథ్ ఠాగూర్ గొప్ప చిత్రకారుడు అని తెలుసా మీకు? 60 ఏళ్ల వయసులో కుంచెపట్టి 3000కు పైగా చిత్రాలు గీశారు. అంతర్జాతీయంగా కూడా ప్రదర్శించారు. చదువు 4 గోడల మధ్య కాదు, చల్లని ప్రకృతి వడిలో ఉండాలనే ఉద్దేశంతో శాంతినికేతన్ను స్థాపించారు. ఇందిరాగాంధీ, సత్యజిత్ రే, అమర్త్యసేన్ ఈ మహామహులందరూ ఇక్కడ చదువుకున్న వాళ్లే. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది శాంతినికేతన్. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు మరో పాట వినిపిస్తున్నాను, స్టే ట్యూన్డ్.

దేశభక్తి అంటే నా దేశం గొప్పదని ఊరికి చెప్పుకోవడం కాదు, సాటి మనిషి కన్నీరు తొడవటం అంటారు రవీంద్రుడు. మన జాతీయ గీతం జనగణమనను రచించి స్వరపరిచిన విశ్వకవి. జాతీయ గీతంలోని ప్రతి పదంలో, జాతీయ జెండా రెపరెపల్లో, గీతాంజలి భావధారలో, శాంతినికేతన్ రూపంలో ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటారు రవీంద్రనాథ్ ఠాగూర్.

సమయం 12:30 కావస్తోంది. కొన్ని క్షణంగానే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:40 ఈట్ ఫిట్ తో. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్

0: స్లోవకియా దేశాల్లో పర్యటిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే తొలి మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్ స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం చేసేలా ఈ పర్యటన సాగుతుందని ప్రధానమంత్రి తెలిపారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి మోదీ భారత్ ఇన్నోవేటివ్ కార్యక్రమాన్ని రేపు ప్రారంభిస్తారు. ఇది భారతీయ స్టార్టప్లను ప్రపంచ పెట్టుబడులతో అనుసంధానిస్తుందన్నారు. ఆ తరువాత 2 రోజుల పర్యటన కోసం స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాకు చేరుకుంటారు. అక్కడ అధ్యక్షుడు పెల్లెగ్రిని ప్రధాని పికోలతో సమావేశమై యూరోపియన్ యూనియన్తో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేయనున్నారు. ఇక ఈ నెల 16-17 తేదీల్లో ఫ్రాన్స్లో ఎవియాన్ నగరంలో జరిగే G7 సదస్సులో మోదీ పాల్గొంటారు. జూన్ 18 ప్యారిస్లో మాక్రాన్తో కలిసి వివాటెక్ 2026 కార్యక్రమానికి హాజరవుతారు. చివరిగా ప్యారిస్లో ప్రవాస భారతీయులతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలు ఐరోపా G7 దేశాలతో భారతదేశ వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. శాస్త్ర సాంకేతిక ఉత్పత్తి అంతరిక్షం సెమీకండక్టర్లు డ్రోన్ల వరకు వివిధ రంగాల్లో భారత యువత తమదైన ముద్ర వేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోని అగ్రగామి స్టార్టప్ గమ్యస్థానాల్లో భారత్ ఒకటిగా నిలిచిందని, ఈ విజయగాథల్లో చాలా వరకు చిన్న పట్టణాలు గ్రామాల నుంచి వచ్చిన యువశక్తే ఉన్నారని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. క్రీడారంగంలో దేశానికి అపార కీర్తి తీసుకురావడమే కాకుండా అనేక అంతర్జాతీయ పోటీల్లో యువ అథ్లెట్లు దేశ ప్రతిష్ట పెంచుతున్నారని యువతను ప్రశంసించారు. స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ సహా ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు ప్రస్తావిస్తూ ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, వ్యాపారాలు ప్రోత్సహించే ఒక పర్యావరణ వ్యవస్థను నిర్మించినట్టుగా ప్రధానమంత్రి తెలిపారు. బలమైన క్రీడా వ్యవస్థ, మెరుగైన మౌలిక సదుపాయాలు అథ్లెట్లకు కొత్త అవకాశాలు సృష్టించడంతో పాటుగా క్రీడలపై ప్రోత్సహించడంలో ఎంతగానో తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు. గత 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం యువత నేతృత్వంలో అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. ఈ ఏడాది జరిగే పాసింగ్ అవుట్ పరేడ్లో తొలిసారిగా మహిళా క్యాడెట్లు పురుష క్యాడెట్లతో కలిసి శిక్షణ పూర్తి చేసుకోవడం విశేషం. ఈ వేడుకల్లో 500 మందిగా భారత సైన్యంలో అధికారులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఈరోజు జరిగిన 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ధి కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో కీలక భాగమయ్యాయని వివరించారు. ప్రత్యర్థి దేశాల సమాచార రవాణా, నిఘా వ్యవస్థను నియంత్రించడం కూడా యుద్దంలో కీలకమే అన్నారు. సవాళ్లు ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలని, పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని నూతన అధికారులకు సూచించారు. కష్టపడి పనిచేయడంతో పాటు మేధోశ్రం ముఖ్యమైనని వివరించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి శిక్షణ పొందిన తొలి మహిళా క్యాడెట్ల బృందం వైమానిక దళంలో చేరింది. కార్యక్రమంలో Sukhoi-30 MKI, సారింగ్ హెలికాప్టర్ బృందం, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందాల వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
1: భారత్ కి ఢాల్ ఔర్ భారత్ కి తల్వార్ బన్ కర్ రహీ హై. హాల్ హీ మే ఆపరేషన్ సింధూర్ మే భీ హమ్నే యహీ భావనా ఆప్ సబ్కే అందర్ దేఖీ హై. యే 7 ఆతంకీ ఠికానో కో నస్ట్ నాబూద్ కర్నే మే కామ్యాబీ హాసిల్ కీ. యది హమ్ ఉతనా బడా ఆపరేషన్ సఫలతాపూర్వక అంజామ్ దే పాయే తో ఉస్కే పీఛే హమారే ఇండిజినస్ ప్లేట్ఫార్మ్ కే సాథ్ సాథ్ హమారీ ఎయిర్ ఫోర్స్ కే ట్రైన్డ్ కరేజియస్ ఔర్ డిసిప్లిన్డ్ ఆఫీసర్స్ కా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ థా. నిశ్చిత హీ భవిష్య కే ఆపరేషన్స్ మే భీ హమారే ఎయిర్ ఫోర్స్ కీ యహీ భూమికా దేఖనే కో మిలేగీ ఐసా మేరా విశ్వాస్ హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం @HAIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియపై రైల్వే శాఖ మంత్రి అశ్విని

వైష్ణవ్ ఉన్నతాధికారులతో నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పారదర్శకమైన, ఖచ్చితమైన సాంకేతిక ఆధారిత వ్యవస్థ అవసరమని తెలిపారు. డిపార్ట్మెంటల్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మోడ్లోకి మార్చడంలో సాధించిన పురోగతి సమీక్షించిన ఆయన, నియామకాలు మరింత వేగంగా, సమర్థవంతంగా, అభ్యర్థులకు సులభతరంగా మార్చేందుకు మరిన్ని టాబ్లెట్ ఆధారిత పరీక్షలు ప్రవేశపెట్టాలని సూచించారు. కాగా భారతీయ రైల్వేలు 6 ప్రధాన విభాగాల్లో 47,000 పైగా ఖాళీలకు గాను 2025-26 ఆర్థిక సంవత్సరంలో నియామక ప్రక్రియలు పూర్తి చేసి 43,000 మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టుగా రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఒమన్ తీరంలో భారతీయులను నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని భారత్ తప్పుపట్టింది. ఈ విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్లో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాణాంతక చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని జైశంకర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా వారిలో 21 మందిని రక్షించారు. కమర్షియల్ నౌకలపై దాడులు అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతను దెబ్బతీస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేస్తుంది. భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై దాడులు వెంటనే నిలిపేయాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ గతంలోనే డిమాండ్ చేశారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో శాంతి, సామరస్యం, స్థిరత్వం కాపాడేందుకు ఇరు దేశాలు తమ నిబద్ధత చాటాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ మధ్య 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దు సమన్వయ సదస్సు ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు న్యూఢిల్లీలో బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ప్రస్తుత సరిహద్దు పరిస్థితి సమీక్షించేందుకు, సరిహద్దు భద్రత నిర్వహణకు సంబంధించిన పరస్పర అంశాలపై చర్చించేందుకు ఈ సదస్సు ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ఈ నిర్ణయాలు ద్వైపాక్షిక సహకారం పెంపొందించడంతో పాటుగా సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణకు, ఇరు దేశాల స్నేహ సంబంధాలకు దోహదపడతాయని ఇరు బృందాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. తదుపరి డీజీసీ సదస్సు నవంబర్ 2026లో ఢాకాలో నిర్వహించాలని ప్రతిపాదించారు. నీట్ పునఃపరీక్ష సన్నద్దతపై కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టివి సోమనాథన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సంబంధిత భాగస్వాములందరి మధ్య సరైన సమన్వయం ద్వారా పునఃపరీక్ష పారదర్శకంగా సజావుగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నీట్ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు ఒకరితో ఒకరు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని సోమనాథన్ తెలిపారు. అస్సోం, మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, కేరళ, మహే, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి ఋతుపవనాలు పశ్చిమ బెంగాల్, బీహార్లోని మరికొన్ని ప్రాంతాలు, అలాగే ఒడిశా, జార్ఖండ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా లాస్ ఏంజల్స్లో సోఫే స్టేడియంలో జరిగిన గ్రూప్ డి ఓపెనింగ్ మ్యాచ్లో అమెరికా 4-1 తేడాతో పరాగ్వేపై విజయం సాధించింది. మరోవైపు కెనడాలో జరిగిన మ్యాచ్లో కెనడా గోల్స్ సాధించి బోస్నియా హెర్జెగోవినాతో 1-1 మ్యాచ్ను డ్రా చేసుకుంది. ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యామాగుచితో తలపడతారు. క్వార్టర్ ఫైనల్లో పివి సింధు ప్రత్యర్థి చెన్ సూయుపై 21-6 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకున్నారు. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన యామాగుచి భారత్కు చెందిన తన్వి శర్మను 21-14 తేడాతో ఓడించి పివి సింధుతో సెమీఫైనల్ వరకు సిద్దమయ్యారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఈరోజు తొలి మ్యాచ్ జరగనుంది. ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మధ్యాహ్నం 1:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో మిగిలిన 2 మ్యాచ్లు లక్నో, చెన్నైలో జరుగుతాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. మారుతున్న యుద్ధ పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే తొలి మ్యాచ్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి వీబీక్లాక్ల టైం 12:40 దాటింది. స్టే ట్యూన్డ్ ఫర్ ఈట్ ఫిట్.
1: The sky is always ready for those who dare. Every decision, every step takes you closer. Are you ready to take that step? The Indian Air Force is now accepting applications for officers through AFCAT 1 of 2026. Registrations open from 10th November 2025. For more details, visit careerairforce.gov.in or afcat.edcil.co.in.
0: ఆకాశవాణి మీరు వింటున్నారు ఈట్ ఫిట్. మరి ఒక చక్కటి పాట వినిపిస్తాను, ఆ తర్వాత చెప్తాను ఇంట్రెస్టింగ్ కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్డ్.

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురుస్తే ఎగబడిపోరా నిన్ని ఆ చిత్రాన్ని.

ఏమన్న పాట కదా, స్మిత గారి వాయిస్లో పాట అలా పరవళితొక్కేసిందంతే. అనుకోకుండా ఒకరోజు సినిమా నుంచి ఆ ఎనర్జెటిక్ సాంగ్ వినేసాం అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఇట్ ఫిట్ టైమ్ అండ్ నేను మీ ఆర్జీ లక్ష్మి. సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది, అంటే ఒక సినిమాలో అనమాట, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని అందరికీ తెలిసిందే అనుకోండి. కాకపోతే ఇక్కడ ఫుడ్ విషయంలో ఇంప్లిమెంట్ అవుతుందన్నమాట. ఏం తినాలో తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో, తినకూడనివి తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. మరి అవేంటో చెప్తాను, వింటూనే ఉండండి. ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి.

స్వరమంత్రికుడు ఊరికే అంటారా చెప్పండి. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఎంత అద్భుతంగా ఉంటుందో, వాయిస్ పాట కూడా అంత అద్భుతంగా ఉంటుంది. పెద్ద సినిమా నుంచి ఒక ట్రెండ్ సెట్టింగ్ సాంగ్ వినేశాం. అండ్ మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. యాక్చువల్గా కొన్ని క్రేజీ ఫుడ్ కాంబినేషన్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ కూల్ డ్రింక్. అస్సలు మామూలు కాంబో కాదు కదా, చాలామంది ఇష్టపడతారు బిర్యానీతో కూల్ డ్రింక్. కానీ ఇది హెల్త్కి మంచిదేనా? డౌట్ వస్తుంది కదా మీకు కూడా. మరి నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసా? చెప్తాగా వింటూనే ఉండండి

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. యాక్చువల్గా ఇందాక మీకు చెప్పాను కదా, కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ, కూల్ డ్రింక్. బిర్యానీ తింటే కంపల్సరీగా కూల్ డ్రింక్ తీసుకుంటే బాగుంటుంది అనేది చాలా మంది ఇష్టపడతారు. అండ్ అంత తగినట్టుగా ఆఫర్స్ కూడా ఇస్తూ ఉంటాయి ఆ కంపెనీలు, ఫుడ్ అవి మార్కెటింగ్ వాళ్ళు కూడా. కాకపోతే బిర్యానీతో పాటు కూల్ డ్రింక్ తాగడం మంచిదేనా అనే డౌట్ కూడా వస్తుంది. మరి నిపుణులు ఏం చెప్తారంటే, బిర్యానీని వేడిగా తింటాం, కాంబినేషన్గా చల్లగా ఉండే కూల్ డ్రింక్ తీసుకుంటాం. ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు ఇది అంటున్నారు. కడుపులో గ్యాస్, అసిడిటీ పెరిగి స్టమక్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందట. పర్టికులర్గా పిల్లలకు అస్సలు మంచిది కాదని చెప్తున్నారు. సో ఆలోచించండి పెద్దవాళ్ళు, అండ్ పిల్లలు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. పిల్లలకు కూడా వీలైనంత వరకు ఈ కాంబినేషన్ ఇవ్వకపోతే మంచిది అని అంటున్నారు. మరి ఇలా ఎందుకు మంచిది కాదో చెప్పే విషయాలు ఇంకా కొన్ని ఉన్నాయి, మీతో షేర్ చేసుకుంటాను. జస్ట్ వింటూనే ఉండండి ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో అనగనగా ఒక రా సినిమా నుంచి సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ మీకోసం ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

సో అలా ఉంటుందన్నమాట పెళ్లిలో సందడి కదా, సందడి సందడిగా ఉండే పాట వినేసాం అనగనగ ఒక రాజు మూవీ నుంచి. అండ్ మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి బిర్యానీ కూల్ డ్రింక్ ఈ క్రేజీ కాంబోలో ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మీకు చెప్తున్నాను. యాక్చువల్గా బిర్యానీలో ఉండే కొలెస్ట్రాల్, మసాలాలు, కూల్ డ్రింక్లో ఉండే కెఫీన్, షుగర్ వల్ల వీటిని కలిపి తీసుకోవడం ప్రమాదం అంటున్నారు వైద్య నిపుణులు. కాబట్టి మన ఆరోగ్యం కోసం ఈ విషయాలను గుర్తుంచుకుని ఫాలో అయితే బెటర్. ఏమంటారు, అంతేనంటారా? ఓకే, ఎనీవేస్ మరి మీకోసం ఇప్పుడు మనశంకర వరప్రసాద్ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

0: బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: ఏ బ్రదర్ ఆపమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. మారుతున్న యుద్ధ పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ డుండియల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 217వ కోర్సు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను మంత్రి ఈరోజు సమీక్షించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం ఈరోజు మొదలైంది. రాష్ట వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ఈరోజుతో ముగిశాయి. 3 రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో బకాయి మొత్తాన్ని జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాబోయే 2 రోజుల పాటు రాష్టంలోని ఉత్తర దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక వార్తల వివరంగా, మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఈరోజు జరిగిన 217వ కోర్సు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్

0: మాట్లాడుతూ శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ధి కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులకు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడర్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో భాగమయ్యాయని వివరించారు. ప్రత్యర్థి దేశాల సమాచార రవాణా నిఘా వ్యవస్థలను నియంత్రించడం కూడా యుద్దంలో కీలకమని చెప్పారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్దంగా ఉండాలని, పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని నూతన అధికారులకు సూచించారు. కేవలం కష్టపడి పనిచేయడమే కాకుండా స్మార్ట్ వర్క్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతూ మేధోశ్రమ ప్రాముఖ్యతను వివరించారు. ఈ పరేడ్లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి శిక్షణ పొందిన తొలి మహిళా క్యాడెట్ల బృందం భారత వైమానిక దళంలో చేరింది. ఈ కార్యక్రమంలో సుఖోయ్ 30 ఎంకేఐ, సారంగ్ హెలికాప్టర్ బృందం, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందాల వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
1: భారత్ కి ఢాల్ ఔర్ భారత్ కి తల్వార్ బన్ కర్ రహీ హై. హాల్ హి మే ఆపరేషన్ సింధూర్ మే భీ హమ్నే యహీ భావనా ఆప్ సబ్ కే అందర్ దేఖీ హై. యే సాత్ ఆతంకీ ఠికానో కో నస్త్ నాబూద్ కర్నే మే కామ్యాబీ హాసిల్ కీ. యది హమ్ ఉతనా బడా ఆపరేషన్ సఫలతాపూర్వక అంజామ్ దే పాయే తో ఉస్కే పీచే హమారే ఇండిజినస్ ప్లాట్ఫార్మ్ కే సాత్ సాత్ హమారీ ఎయిర్ ఫోర్స్ కే ట్రైన్డ్ కరేజియస్ ఔర్ డిసిప్లిన్డ్ ఆఫీసర్స్ కా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ థా. నిశ్చిత హి భవిష్య కే ఆపరేషన్స్ మే భీ
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్వచ్ఛ పాఠశాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంత్రి స్వయంగా పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్దే తన సంకల్పమని చెప్పారు. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో మనబడి మన బాధ్యత స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని తీగలగుట్టపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు నిర్వహించారు. చెత్తను తొలగించి పరిసరాలను, పాఠశాల ప్రాంగణాన్ని పూర్తిగా పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మనబడి మన బాధ్యత అనే భావనతో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్దిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన వాతావరణంలో చదువుకుంటే విద్యార్థులు ఆరోగ్యం, విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆలోచనలకు అనుగుణంగా పాఠశాలల అభివృద్ది, పరిశుభ్రత, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని మేయర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశం అభివృద్ది పదంలో ముందుకు సాగుతుందని మహబూబాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ సీతారాం నాయక్ అన్నారు. ఆకాశవాణితో మాట్లాడుతూ పేదలు, రైతులు, మహిళలు, యువత, చిన్న వ్యాపారులు, గిరిజనులు సహా అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదలకు గృహాలు, ఉజ్వల యోజన ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు, రైతులకు పీఎం కిసాన్ ద్వారా ఆర్థిక సహాయం, చిన్న వ్యాపారులకు ముద్రా రుణాలు వంటి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయని పేర్కొన్నారు.
2: తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. వరంగల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం, ఆదిలాబాద్ వైమానిక శిక్షణ కేంద్రం, కాజీపేటలో రైల్వే కోచ్ తయారీ యూనిట్, జాతీయ రహదారుల విస్తరణ వంటి కీలక ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్దికి కొత్త దిశ చూపుతున్నాయి.
0: పుస్తకాలకే పరిమితమైన పరిశోధన, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ప్రయోగశాలల నుండి రైతులకు అందించి ఉత్పాదకత పెంచాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సిట్రస్ రైతుల సమస్యలు, భవిష్యత్ అవకాశాలు, ఆధునిక సాగు పద్దతులు, శాస్త్రీయ సలహాలు, మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన రాష్టస్థాయి సిట్రస్ సెమినార్ 2026లో రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గత సంవత్సరం వరకు బత్తాయి రైతులకు ప్రత్యేకంగా ఒక వేదిక లేకపోవడం లోటుగా ఉండేదని, రైతుల సమస్యలను సమిష్టిగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి, రైతుల మధ్య పరస్పర సహకారం పెంపొందించడానికి ఏర్పడిన బత్తాయి రైతు పరస్పర సహాయ సహకార సంఘం నుంచి ప్రయత్నమని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ప్రభుత్వం యోగా ప్రాధాన్యతను గుర్తించి ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుండటంతో మరింత మందికి దీనిపై అవగాహన కలుగుతోందని ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన యోగా గురువు దొడ్డజీ అన్నారు. ఆకాశవాణి ప్రతినిధితో యోగా ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ ఆయన రోజుకు గంటపాటు యోగా చేయడం ద్వారా మెరుగైన ఆరోగ్య ఫలితాలు దక్కుతాయని తెలిపారు.
3: 24 గంటలు మనం పని చేస్తాం కదా, ఒక గంట మనం యోగా చేస్తే హెల్త్ ఎప్పుడే అన్న మంచిగా ఉంటది, రోగాలు రావు. పరిపంచ యోగా దినోత్సవం అందరికి తెలియ

0: చేయాలి, తెలిసి అందరూ యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు.
1: ఆసిఫాబాద్ జిల్లాలో యాసంగి కేఎంఎస్ కింద ఏర్పాటు చేసిన 40 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈరోజుతో ముగుస్తాయని జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాసంగి సీజన్లో ఇప్పటి వరకు మొత్తం 3034 మంది రైతుల నుండి 14962 మెట్రిక్ టన్నుల వరిధాన్ని సేకరించినట్లు తెలియజేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం క్వింటాల్కు గ్రేడియర్ రకానికి 2389, సాధారణ రకానికి 2369 చొప్పున గరిష్ట మద్దతు ధరను రైతులకు చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. మరో 3 రోజుల్లో రైతులందరి బ్యాంకు ఖాతాల్లో వారి బకాయి మొత్తాన్ని పూర్తిగా జమ చేస్తామని చెప్పారు. నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా తెలియజేశారు. 258 సెంటర్లలో 1.77 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి గోదాములకు తరలించినట్లు వెల్లడించారు. తేమ తగలకుండా మొక్కజొన్న ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. రాబోయే 2 రోజుల పాటు రాష్టంలోని ఉత్తర దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది. రాష్టంలో ఒకవైపు నైరుతి రుతుపవనాల ప్రభావంతో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తుండగా మరికొన్ని చోట్ల తీవ్రమైన వడగాల్పులు వీస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో నల్గొండ జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. జిల్లాలోని పెద్దపురం మండలం పులిచెర్లలో అత్యధికంగా 11.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్న భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గంభీరావుపేట మండలంలో చెట్లు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాలిదాటికి ఇల్లంతకుంట మండలంలోని తిప్పాపూర్, తాళ్లపల్లి, పత్తికుంటపల్లి గ్రామంలో కొన్ని విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ఎలకతుర్తి నుండి సిద్దిపేట వరకు నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి పనులను అక్టోబర్ 2 నాటికి పూర్తి చేయాలని రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారి పెండింగ్ పనుల పురోగతిపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క ఈ మధ్యాహ్నం మంచిర్యాలలో పర్యటిస్తారు. గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సింగరేణిలో కారుణ్య నియామకాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ చేస్తారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్లుగా నమోదు చేసి అత్యంత పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించడమే తమ లక్ష్యమని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి అన్నారు. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవర్ణ 2026 కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సహకారం కోరుతూ హైదరాబాద్లోని బీఆర్కేఆర్ భవన్లో నిన్న సమావేశం నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో 217వ కోర్సు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను మంత్రి సమీక్షించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం మొదలైంది. రాష్ట వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ఈరోజుతో ముగిశాయి. 3 రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో బకాయి మొత్తాన్ని జమ చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు. రాబోయే 2 రోజుల పాటు రాష్టంలోని ఉత్తర, దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి వివి స్టూడియోలో సమయం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ అర్జున్ లక్ష్మి. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది, క్లైమేట్ అంతా కూల్గా మారింది. అఫ్ కోర్స్ మన మెను కూడా అనుకోండి, మొన్నటిదాకా చల్లచల్లని జ్యూస్లు ఐస్ క్రీమ్లు, ఇప్పుడైతే స్పైసీ బజ్జీలు, వేడివేడి కాఫీ, టీలు. సో అలా సీజనల్గా మారుతుంటాయి మన ప్రయారిటీస్. కానీ ఎప్పుడూ మారనిది ఏంటో తెలుసు కదా? ఎస్, వివిధ భారతి ఎప్పుడు మీ తోడుగా ఉంటుంది, విజ్ఞానాన్ని కూడా అందించే సంపూర్ణ వినోదం. మరి నేను రెడీ క్వశ్చన్స్తో, మీరు రెడీనా మొబైల్స్తో? ఇక మొదలెడదామా షో టైంని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. యాక్చువల్గా ఇంతకుముందు మనకి టెలిగ్రామ్ అనేది ఒకటి ఉండేది. అసలు మామూలుగా టెలిగ్రామ్ అంటేనే భయపడేవాళ్ళం. ఏం న్యూస్ వస్తే, చిన్నగా ఉన్నప్పుడు అనమాట, టెలిగ్రామ్ వస్తే ఏ న్యూస్ వస్తుందో, ఏం బ్యాడ్ న్యూస్ వస్తుందో.

ఏంటని. ఎందుకంటే అత్యవసర సమాచారాన్ని అందించడానికి అదొక్కటే మార్గం మనకు అప్పట్లో. సో శుభాలనేవి మనకేమంత అర్జెంటుగా చెప్పాల్సిన అవసరం ఉండదు, అందరికీ తెలిసిపోతుంది. కానీ కొంచెం బ్యాడ్ న్యూస్ ఎక్కువగా టెలిగ్రామ్ ద్వారా తెలియజేసేవాళ్ళు కాబట్టి అప్పట్లో టెలిగ్రామ్ అంటే కొంచెం భయం వేసేది. తర్వాత తర్వాత మొత్తం మనకు టెక్నికల్గా వచ్చిన డెవలప్మెంట్ వల్ల మొబైల్ ఫోన్లు, ల్యాండ్ ఫోన్లు అవన్నీ అయిపోయి ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చేసి హ్యాపీగా మనం ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నాం. కాబట్టి టెలిగ్రామ్ని ఆపేశారు, తీసేశారు మొత్తం. ఏ సంవత్సరంలో జరిగింది అది? మరోసారి వినండి, భారతదేశంలో టెలిగ్రామ్ను పూర్తిగా ఏ సంవత్సరంలో తొలగించారు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324 0852 అని ఇప్పుడు మీకోసం ఈ సూపర్ డేట్ ఆన్ ద వే.

పెదరాయుడు మూవీ నుంచి ఒక సూపర్ హిట్ డ్యూట్ వినేశాం. నిజంగా అప్పట్లో ఒక బ్లాక్ బస్టర్ పెదరాయుడు అనేది కదా. మోహన్ బాబు గారు, రజనీకాంత్ గారు, సౌందర్య గారు, భానుప్రియ గారు, అసలు ఏమన్నా సినిమా చెప్పండి. సినిమా ఎంతలా ఉంటుందో కోటి గారి మ్యూజిక్ కూడా అలాగే ఉంటుంది. సో మ్యూజికల్ హిట్ అనమాట. ఎనీవేస్, మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, భారతదేశంలో టెలిగ్రామ్ని పూర్తిగా ఏ సంవత్సరంలో తొలగించారు అని. చాలా మంది పంపించారు రైట్ ఆన్సర్. మరి వాళ్ళ పేరు చదివేస్తున్నాను, కేర్ఫుల్గా వినండి. గజ్వేల్ నుంచి అనిత, ఇక భోగ మార్కండేయ అనిత, పద్మావతి శిల్ప, వెంకట్ శివప్రసాద్, కేవీ రావు, ఊర్మిళ సతీష్, మొహమ్మద్ జైనుద్దీన్, దమ్మోజీ వెంకటచారి, వరలక్ష్మి, కస్తూరి రాముడు, ప్రేమనాథ్ కళావతి, కాకతీయ పాష, చిలుక నారాయణ, అన్సూయ యమున, పోలెం పాలయ్య, నాగనాథ్ గుప్తా, విజయ్ కుమార్, మొహమ్మద్ జైనుద్దీన్, శ్రీపతి బాబు, వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ 2013. 2013 సంవత్సరంలో టెలిగ్రామ్ని పూర్తిగా తొలగించింది మన ప్రభుత్వం. సో అదనమాట. అంటే మనం ఒక అప్పట్లో మనకి కష్టంగానే అనిపించదు, కానీ టెలిగ్రామ్ అంటే ఇప్పుడు మాత్రం ఒక తీపి గుర్తుగా మిగిలిపోయింది అది. ఎనీవేస్, మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం ఒక పాట వినిపిస్తున్నాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: マヌジェネレンジェニ
1: మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి చక్కటి పాటలు వింటున్నారు అండ్ క్వశ్చన్ కోసం కూడా మీరు రెడీ అయిపోయి ఉంటారు. అడిగేస్తున్నాను, ఇండియాలో ఏ రాష్ట్రాన్ని టీ రాజధాని అని పిలుస్తారు? మరోసారి వినండి, ఇండియాలో ఏ రాష్ట్రాన్ని టీ రాజధాని అని పిలుస్తారు? టీ అంటే అసలు మనకి ఎంత క్రేజ్ చెప్పక్కర్లేదు కదా. ఎవరైనా తాగిన వాళ్ళంటే చాలా తక్కువగా ఉంటారు. కొంచెం మూడ్ అప్సెట్ అయినా, హ్యాపీగా ఉన్నా, రిలాక్స్ అవ్వాలన్నా టీ ఉండాల్సిందే కంపల్సరీగా. కాకపోతే టీ వెరైటీస్లో బట్టి ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు తీసుకుంటారు, కానీ ఇది మాత్రం కంపల్సరీ. అందుకే మన ఇండియాలో ఒక రాష్ట్రాన్ని టీ రాజధాని అని పిలుస్తారు. ఏంటది ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ వెంట వాట్సాప్ 2 0402324 0852 అండ్ ఇప్పుడు మీకోసం

మీరు వింటున్నారు షో టైం. మరి ఆలాపన సినిమా నుంచి ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్లో ఒక టైమ్లెస్ మాస్టర్ పీస్ సాంగ్ వినేశారు కదా. నిజంగా ఎన్నిసార్లు విన్నా కూడా అద్భుతంగా ఉంటుంది పాట, అంత చక్కగా ఉంటుంది. ఎనీవేస్, మరి షో టైంలో ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని టీ రాజధాని అని పిలుస్తారు అని అడిగాను. మరి చాలామంది పంపించారు కూడా ఆన్సర్స్, అన్నీ కూడా రైట్ ఆన్సర్సే పంపించారు, వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, దస్తగిరి, సంధ్య, ఆనందం, రామలక్ష్మి, సివి శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్, అనిత, భోగ, మార్కండేయ, శ్రీకాంత్, ఇంకా సిహెచ్ విజయ్ కుమార్, నాగనాథ్ గుప్తా, ఇంకా పంపిస్తున్నారు ఆన్సర్స్ కూడా, మురహరి, యశోద, వీళ్ళు కూడా, అలాగే ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్, కళావతి, నందిపేట నుంచి వెంకటేష్, ఇంకా గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ప్రసాద్, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ అస్సాం. ఎస్, అస్సాంలో ఎక్కువగా మనకి టీ తోటలు ఉంటాయి, అక్కడ ఎక్కువగా పండిస్తారు కాబట్టి అస్సాంని మనకి టీ రాజధాని అని పిలుస్తారు భారతదేశంలో. అది మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకు ఒక పాట వినిపిస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? స్టే ట్యూన్డ్.

నిజంగానే అలాగే ఉంటాయి ఇలాంటి పాటలు. అందులో ఇలాంటి టైంలో వింటుంటే మనకు మూడ్ అంతా కూడా రిఫ్రెష్ అవుతాం, ఎంత ప్లెజెంట్ ఫీలింగ్ అవుతుందో ఇలాంటి సాంగ్స్ అన్నీ కదా. అందుకే వివిధ భారతి వినిపిస్తుంది ఇలాంటి పాటలన్నీ కూడా. ఎనీవేస్, మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైం టైం. మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీనా? మీరు అడిగేస్తున్నాను. జందల గారు, హాస్యబ్రహ్మ జందల గారు తెలుసు కదా, మాటల రచయితగా, స్క్రీన్ ప్లే కథా రచయితగా ఎంత ప్రముఖులు. ఆ తర్వాత డైరెక్టర్గా కూడా అంతే సక్సెస్ అయ్యారు. ఎన్నో మంచి మంచి సినిమాలు

మనకు అందించారు అలాంటి వాటిలో ఒకటి పడమటి సంధ్యారాగం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమా టైటిల్ ఎవరు చెప్పారు? పడమటి సంధ్యారాగం అనే టైటిల్ని ఎవరు చెప్పారు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 2042324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో ఎనర్జెటిక్ డ్యూయట్ ఆన్ ద వే.

మనకు కదులుతున్నట్టు మన మైండ్లో అలా సెట్ అయిపోతుంది అనమాట. అంత ఫాస్ట్గా ఉంటుంది ఇళయరాజా గారి బీట్ అండ్ డాన్స్ కంపోజిషన్ కూడా అస్సలు సూపర్ హిట్ సాంగ్. ఆఖరి పోరాటం నుంచి మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, జంధ్యాల డైరెక్షన్లో వచ్చిన పడమటి సంధ్యారాగం సినిమా టైటిల్ ఎవరు చెప్పారు అని. మీరు నమ్ముతారో లేదో మొత్తం అందరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు, ఏ ఒక్కరో ఇద్దరో తప్ప ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్ పంపించారు. మరి ఎంతమంది పంపించారు మీరే వినండి. శాంతి, రిషిత, సతీష్, వెంకటేశం, హేమలత, జయలక్ష్మి, నాగనాథ్ గుప్తా, ఝాన్సీ కృష్ణ, భోగ మార్కండేయ, అనిత, నరేష్ రోజా, మొహమ్మద్ జైనుద్దీన్, వాణి, జీవీకే శర్మ, కాళ శ్రీనివాసరావు, శైల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్, చోడవరపు రమాదేవి, అరుణ పద్మనాభం, కట్ల సతీష్, మురహరి, యశోద, చిలకనారాయణ, అనసూయ. చూసారు ఎంతమంది పంపించారు, ఇంకా ఉన్నాయి, కాకపోతే మనకి టైం సరిపోదని వీళ్ళ పేర్లు మాత్రమే చదవాల్సి వచ్చింది, మిగతా వాళ్ళు ఏమనుకోకండి, టైం సరిపోదు కాబట్టి చదవట్లేదు అంతే. మరి వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఎస్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆయన ఈ సినిమాకి. యాక్చువల్గా ఈ సినిమా స్టోరీ అనుకున్నప్పుడు జంధ్యాల గారు ఒక క్విజ్ కాంపిటీషన్ లాగా పెట్టారంట. అంటే ఈ సినిమా ఇది స్టోరీ, ఎవరైతే కరెక్ట్గా టైటిల్ సూటబుల్ టైటిల్ చెప్తారో వాళ్ళకి ప్రైజ్ కూడా ఇస్తాను అని. సో బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు అండ్ ప్రైజ్ మరి కూడా గెలుచుకున్నారు. నిజంగా పడమటి సంధ్యారాగం ఎంత బాగుంది కదా. యాక్చువల్గా సంధ్య అనే అమ్మాయి లవ్ స్టోరీ అక్కడ యూరోప్ కంట్రీస్లో ఉండే ఒక అబ్బాయి తోటి లవ్లో పడ్డం, వాళ్ళ తర్వాత అదంతా కూడా వాళ్ళ పెళ్లి వరకు వెళ్ళడం, ఇవన్నీ కూడా ఒక్క టైటిల్ తోటి చెప్పేశారు మనకి బాలసుబ్రహ్మణ్యం గారు. ఎస్, దట్స్ వై ఇస్ గ్రేట్. ఇన్వేస్ మరి మీరు మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఇప్పుడు మీకోసం

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వేణుల విందు ఈ మధురిమ.

ఆకాశవాణి వివిధ భారతి వీబీ క్లాక్ల సమయం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి అండ్ నేను మీ ఆర్జే లక్ష్మి. ముందుగా ఒక చక్కటి మెలడీ వినిపిస్తాను, ఆ తర్వాత మాట్లాడుకుందాం ఇవాళ శక్తిశీలి గురించి. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ 2026 జూన్ 14న ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రయత్నాన్ని నిర్వహిస్తూ యోగా సంఘం పోర్టల్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాము. యోగా ద్వారా ఆరోగ్యం, ఐక్యత మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కలిపి కలిసి జరుపుకుందాం. యోగా సంఘం పోర్టల్లో మీ భాగస్వామ్యాన్ని నమోదు చేసుకుని దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలతో కలిసి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయ

స్వాగతం చేయండి. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం. ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. ధన్యవాదాలు. మరి విన్నారు కదా, మీరైతే సిద్ధంగా ఉండండి అని. ఇప్పుడు మీరు వింటున్నారు శక్తిశీలి. పర్యావరణ పరిరక్షణ ఎక్కువగా వింటున్నాం. ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు ప్రకృతి సమతుల్యాన్ని కాపాడే ప్రయత్నం చేయడం మనం తెలుసుకుంటూనే ఉన్నాం. అలా తన వంతు కృషి చేస్తోంది సౌమ్య పరమేశ్వరం. ఎవరేమే పర్యావరణ పరిరక్షణకు ఈమె చేస్తున్న ప్రయత్నం ఏంటి, విజయవంతమైందా, ఇవన్నీ తెలుసుకుందాం ఇవాటి శక్తిశీలిలో. స్టేట్ ఇంటూ ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీయాన్ వివిధ భారతి. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న సౌమ్య పరమేశ్వరన్ ఇవాటి మన శక్తిశీలి. పుదుచ్చేరికు చెందిన సౌమ్య బెంగళూరులో పెరిగింది. సహజ సిద్ధమైన ఫ్యాబ్రిక్స్ తయారు చేసి వాటికి మొక్కలు రంగురంగుల పూల నుంచి తయారు చేసిన నేచురల్ డైలు అద్దుతోంది. అంటే కెమికల్స్ ఉపయోగించి ప్రకృతిలో కాలుష్యం పెరగకుండా చేస్తోందన్నమాట. తన ఈ ఆలోచనకు స్ఫూర్తి ఆరోవిల్ అనే ప్రాంతం. మరి అక్కడ

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ 2026 జూన్ 14న ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నాన్ని నిర్వహిస్తూ యోగా సంఘం పోర్టల్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాము. యోగా ద్వారా ఆరోగ్యం, ఐక్యత మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కలిసి జరుపుకుందాం. యోగా సంఘం పోర్టల్లో మీ భాగస్వామ్యాన్ని నమోదు చేసుకుని దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలతో కలిసి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం. ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. ధన్యవాదాలు. మరి సిద్ధమవ్వండి యోగా సంబరం కోసం. ఇక శక్తిశీలి విషయానికి వస్తే, బెంగళూరుకు చెందిన పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న సౌమ్య పరమేశ్వరన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సౌమ్యకి చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ అంటే ఇంట్రెస్ట్. అందుకే వెరైటీ వెరైటీ డిజైన్స్లో బట్టలు కుట్టించుకుని మురిసిపోయేదనమాట వేసుకుని. ఆ ఇంట్రెస్ట్తోనే ఫ్యాషన్ డిజైనింగ్ కంప్లీట్ చేసి ఇంటర్న్షిప్ కోసం తమిళనాడులోని అరోవిల్ అనే ప్రాంతానికి వెళ్ళింది. మరి అక్కడ ఏం జరిగింది, ఎలా తను ఇన్స్పైర్ అయింది పర్యావరణ పరిరక్షణ దిశగా, ఈ వివరాలన్నీ చెప్తాను. వింటూనే ఉండండి శక్తిశీలి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు శక్తిశీలి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న బెంగళూరుకు చెందిన సౌమ్య పరమేశ్వరన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా తనకి చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఆ ఇంట్రెస్ట్తోనే ఫ్యాషన్ డిజైనింగ్ చేసి ఇంటర్న్షిప్ కోసం తమిళనాడులోని ఆరోవిల్ అనే ప్రాంతానికి వెళ్ళింది. మరి అక్కడ తన ఎలా ఇన్స్పైర్ అయిందంటే, ప్రకృతికి నెలవైన ఈ ఊళ్ళో ప్రజల జీవన శైలి విభిన్నంగా ఉండేదట. అంటే సేంద్రియ వ్యవసాయం, పర్యావరణ హితమైన వస్తువులు ఫ్యాషన్లకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం చూసి ఇన్స్పైర్ అయిన సౌమ్య పరమేశ్వరన్ ఆలోచనకు రూపమే నేచురల్ ఫ్యాబ్రిక్స్ ఫ్యాషన్ బ్రాండ్ అనే సంస్థ. మరి ఈ సంస్థ ద్వారా

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ 2026 జూన్ 14 ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నాన్ని నిర్వహిస్తూ యోగా సంఘం పోర్టల్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాము. యోగా ద్వారా ఆరోగ్యం, ఐక్యత మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని

కలిసి జరుపుకుందాం. యోగ సంఘం పోర్టల్లో మీ భాగస్వామ్యాన్ని నమోదు చేసుకుని దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలతో కలిసి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం. ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. ధన్యవాదాలు. మరి సిద్ధమవుతారుగా? ఇక శక్తిశీల విషయానికి వస్తే, బెంగళూరుకు చెందిన పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న సౌమ్య పరమేశ్వరన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి తమిళనాడులోని ఆరోవిల్ అనే ప్రాంతానికి వెళ్లి అక్కడ ప్రజల జీవన విధానాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి తను కూడా పర్యావరణ పరిరక్షణకు తరవంతుగా ప్రయత్నించాలనే ఉద్దేశంతో ఒక సంస్థను నెలకొల్పింది. 2020లో హైబిస్కస్ హీరోస్ పేరుతో సస్టైనబుల్ ఫ్యాషన్ బ్రాండ్ని ఏర్పాటు చేసింది సౌమ్య పరమేశ్వరన్. పర్యావరణ హిత ఫ్యాషన్లను ప్రోత్సహించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగానే కెమికల్ కలర్స్ కాకుండా మొక్కలు, పూలతో తయారు చేసిన సహజ సిద్ధమైన డైలు వాడుతున్నారు. మరి ఇంకా ఉన్నాయి విశేషాలు చెప్పాల్సినవి. వింటూనే ఉండండి శక్తిశీలి, ఓన్లీ ఆన్ వివిధ భారతి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ 2026 జూన్ 14 ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రయత్నాన్ని నిర్వహిస్తూ యోగా సంఘం పోర్టల్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాము. యోగా ద్వారా ఆరోగ్యం, ఐక్యత మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కలిసి జరుపుకుందాం. యోగా సంఘం పోర్టల్లో మీ భాగస్వామ్యాన్ని నమోదు చేసుకుని దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలతో కలిసి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం. ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. ధన్యవాదాలు. సిద్ధమవ్వండి. మరి ఇక మీరు వింటున్నారు శక్తిశీలి. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న బెంగళూరుకు చెందిన సౌమ్య పరమేశ్వరన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తన సహజ సిద్ధమైన డైలతో తయారు చేసే ఫ్యాబ్రిక్స్తో పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాకుండా ఎంతో మంది మహిళలకు ఉపాధి కల్పించిన ఆనందం కూడా ఉంది అంటోంది సౌమ్య. మరి చాలా మందికి నచ్చుతున్నాయట తను తయారు చేసే వస్త్రాలు, ఇలా న్యాచురల్గా వాడే డైలు కూడా. మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం సంతోషంగా అనిపిస్తుంది అనే ఈ ఫ్యాబ్రిక్ ఫ్యాషన్ డిజైనర్ ఎన్విరాన్మెంట్ సక్సెస్ జర్నీ ఎంతో ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది ఎవరికైనా. అంతేకాదు భవిష్యత్తులో సహజ సిద్ధమైన డైలు అద్దిన డెకరేటివ్ ఫ్యాబ్రిక్స్, పిల్లల బట్టలు కూడా తమ సంస్థలో తయారు చేయాలన్నది సౌమ్య పరమేశ్వరన్ లక్ష్యం. అండ్ అట్ ద సేమ్ టైం మహిళల సాధికారత కూడా అంటున్న ఈ శక్తిశీలి లైఫ్ జర్నీ ఎందరికో ఇన్స్పిరేషన్ కాదంటారా? ఎలా అంటే చెప్పండి. సో ఇలాంటి వాళ్ళంతా ఎందరో మన చుట్టూ ఉన్నారు, మనం తీసుకోవాలి, కానీ ఇన్స్పిరేషన్ అంతా మన చుట్టూనే ఉంటుంది. ఎనివేస్, మరి ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటే టైం అయితే తెలియదు, కానీ 2:54 దాటింది, అంటే లక్ష్మి సైన్ ఆఫ్ చేసే టైం కూడా వచ్చేసింది. హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్ ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బి హ్యాపీ ఆల్వేస్, అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి 2. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి. మరి వెళ్లే ముందు మీకు మంచి పాట వినిపిస్తాను, ఓకేనా? స్టే ట్యూన్డ్. కాకపోతే ముందు ఒక స్పాట్ ఉంది, జస్ట్ స్టే ట్యూన్డ్.
0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: ఆకాశవాణి వివిధ భారతి ఆకాశవాణి సమయం సరిగ్గా 3 గంటలు. స్టే ట్యూన్ టు ముంబై వివిధ భారతి.
1: ఉఠతా హై జిన్కీ ఉంగ్లియో కే స్పర్శ సే బాసురి గున్గునానే లగ్తీ హై, జిన్కీ సాధనా నే బాసురి కో విశ్వ మంచ్ పర్ ఏక్ నయీ పెహచాన్ దీ.
2: దర్బారీ కే గంధార్ కే ఆందోళన మే ఐసా లగ్తా హై కీ బాదల్ ఉమడ్ ఘుమడ్ రహే హై మగర్ బరస్ నహీ రహే హై. वो जो घुटन है उस घुटन को दरबारी के गंधार में जब तक न लाया जाए वो आप कह सकते हैं कि मैंने उस पे मेहनत किया.
1: जिनकी हर प्रस्तुति श्रोताओं को सुरों के अलौकिक संसार में ले जाती है. पद्मश्री पंडित रोनू मजूमदार, संगीत सरिता नई श्रृंखला, शास्त्रीय संगीत, फिल्म संगीत और लोक संगीत में बांसुरी की भूमिका 1 जुलाई से सुबह और शाम 6:45 सिर्फ विविध भारती पर.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఆధ్యాత్మికతతో పాటు విద్య, వైద్య, సాగునీటి రంగాల అభివృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క అన్నారు. మంచిర్యాల జిల్లా గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయ అభివృద్ది పనులకు ఈరోజు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి వెళ్లి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిట్ విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపడుతుంది. హైదరాబాద్తో పాటు మంజీర జలాలపై ఆధారపడే ప్రాంతాల ప్రజలకు సురక్షితమైన నాణ్యమైన తాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యత అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. ప్రజల ఆరోగ్యం, తాగునీటి భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ఖమ్మంలో 12 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించి బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అత్యాచార ఘటనలో తీవ్రంగా గాయపడి నిమ్స్లో చికిత్స పొందుతున్న చిన్నారిని ఇవాళ కవిత పరామర్శించారు. మైనర్లపై రోజు దారుణాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. తదుపరి భారత సైనిక దళం ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన సైన్యానికి వైస్ చీఫ్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ఎయిర్బేస్ లోపల ల్యాండ్ అవుతుండగా మంటలు చెలరేగడంతో కూలిపోయింది. ఈ ఘటనలో వాయుసేనకు చెందిన 5 సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని IAF అధికారులు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన కోపైలట్కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆస్టేలియా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ సెమీఫైనల్స్లో భారత స్టార్ షట్లర్ పివి సింధు, టాప్ సీడ్ జపాన్ క్రీడాకారిణి యమగుచి చేతిలో 22-20, 21-12 తేడాతో సింధు ఓటమి పాలయ్యారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: సంత అసలైన చేనేత వస్త్రాలకే విచ్చేయండి. చేనేత సంత జూన్ 12 నుండి 14 వరకు చౌరాహా ఆడిటోరియం, ఎస్డి రోడ్, సికింద్రాబాద్. కాంటాక్ట్ 7995792102.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: హాయ్, హలో, నమస్తే, వెరీ గుడ్ ఈవినింగ్. నల్లని మబ్బులు మేఘావృతమై సన్నని చినుకులు నేలను చేరాలని ఆరాటపడుతుంటే మనసులో తక్కన వెదిలే ఆలోచన ఏంటి? వేడి వేడి చాయ్ కప్పు చేతిలో ప్రత్యక్షమైతే బావుండు కదా అని కదా. మరి ఇంకా లేట్ ఎందుకు? మీరు అలా వేడి వేడి హాట్ హాట్ చాయ్ని సిప్ చేస్తూ మీరు మీ మనసుకు మెచ్చే హాయ్ కబుర్లతో నేను, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ చాయ్తో హాయ్ కబుర్లు, మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

0: పాంతిమల్లం సినిమాకి చంద్రబోస్ రాసిన పాట ఆన్ రామ్ రాథోడ్ అదితి భావరాజు పాడిన పాట విన్నారు. స్టూడియో క్లాక్ లో టైం 5 గంటలు దాటి 10 నిమిషాలకు వస్తోంది. మీరు వింటున్నారు చాయ్ తో హాయ్ కబుర్లో, మీ ఆర్జే స్వాతితో.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన.

0: నాలుగు కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
4: చాయ్ తో హై కబుర్లు వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ఆఫర్ ఆఫర్ ఆఫర్ ఆఫర్ ఆఫర్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. 1+1 ఆఫర్, 2+1 ఆఫర్, 50% ఆఫర్, అబ్బో మన మనసుల్ని గెలుచుకునే ఆఫర్స్ చాలానే ఉన్నాయి. అఫ్కోర్స్ ఉంటాయి, అఫ్కోర్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే ఆఫర్ మాత్రం మనం వద్దన్నా కూడా మనల్ని ఫాలో అవుతూ మన వెనకే వస్తా ఉంటుంది. వావ్, అదేం ఆఫర్ స్వాతి అంటారా? సరే చెప్తాను, కానీ చెప్పాక మాత్రం అమ్మో ఈ ఆఫరా అని మీరు అనకుండా మాత్రం ఉండరు. మరి ఆ ఎక్సైటింగ్ ఆఫర్ ఏంటి తెలుసుకోవాలి అంటే డూ ఫాలో మీ ఆన్ 102.8 FM చాయ్ తో హై కబుర్లు.

0: ஹரிஹரன் அண்ட் అలాగే హరిణి పాటి పాట విన్నారు ఫ్రమ్ ద మూవీ నాని. టైమ్ వన్ స్టూడియో క్లాక్ 5:16 అవుతోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చాయ్తో హై కబుర్లు.
1: చేనేత సంత అసలైన చేనేత వస్త్రాలకే విచ్చేయండి. చేనేత సంత జూన్ 12 నుండి 14 వరకు చౌరాహా ఆడిటోరియం, ఎస్డి రోడ్, సికింద్రాబాద్. కాంటాక్ట్ 7995792102.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. అమ్మయ్య అని పేరెంట్స్ కాస్త ఊపిరి తీసుకునే టైం వచ్చేసింది. అంటే పిల్లల్ని హ్యాపీగా స్కూల్ కి పంపించాలి, పంపించేయొచ్చు అని అనుకునే లోపు దడేల్ మని వాళ్ళని ఫాలో అయ్యే ఈ ఆఫర్ ఏంటో తెలుసా? అదనమాట. సో ఫాలో ఫాలో ఫాలో ఫాలో మీ అనకున్నా కూడా మనల్ని ఫాలో అయ్యే ఈ ఆఫర్ ఏంటి అంటే బుక్స్ ప్లస్ ఫీజ్ ప్లస్ టెన్షన్ ఫ్రీ అనమాట. టెన్షన్ ఫ్రీ అంటే టెన్షన్ ఫ్రీ కాదు, ఫ్రీగా వచ్చే టెన్షన్ కాంబో అనమాట. ఇది సూపర్ ఆఫర్ అనమాట. ఎలా అంటే బుక్స్ రేటు, యూనిఫామ్ రేటు, ఫీ రేటు, ట్రాన్స్పోర్ట్ రేటు అన్నీ కలిపి పెరిగే రేట్ ఏంటి అంటే మన హార్ట్ బీట్ రేట్ అనమాట. ఇలా బీపీ రేట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఈ పిల్లల బ్యాగ్ చూస్తే 10 kgs ఉంటాయి. పేరెంట్స్ టెన్షన్ చూస్తే మాత్రం వాళ్ళ హార్ట్ వెయిట్ 100 kgs ఉంటుంది. ఒక్కోసారి అనిపిస్తుంది ఆ బ్యాగ్ మోసే పిల్లల్ని చూస్తే ఆర్మీ ట్రైనింగ్లో ఇసుక బ్యాగ్ వేసుకొని వాళ్ళు అందరూ పరిగెడుతుంటారు చూడండి. నాకైతే ఎగ్జాక్ట్గా అదే ఫీలింగ్ వస్తుంది అనమాట. అటు నుంచి బస్సు వస్తుంటుంది, వీళ్ళు మాత్రం ఆ బ్యాగ్ వేసుకొని ఓ తెగ పరిగెత్తేస్తూ ఉంటారు. పోనీలండి, ఫ్యూచర్లో వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ని ఏమంటారు క్రియేట్ చేసుకోవడానికి, బిల్డ్ చేసుకోవడానికి ఇప్పటి నుంచే ఆర్మీ జవాన్లలాగా కష్టపడుతున్నారు అని అనుకుని ఎన్ని అనుకున్నా ఆ బ్యాగ్ భారము తగ్గదు, మనకు ఫీజుల మూత తప్పదు. కాబట్టి కాస్త చాయ్ తాగేసి రిలాక్స్ అయిపోండి, వింటూనే ఉండండి చాయ్తో హాయ్ కబుర్లు విత్ మీ ఆర్జే స్వాతితో మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

0: తమ్ కి సినిమాకి గాను కాసర్ల రామ్ కాసర్ల శ్యామ్ రాసిన పాట, ఆయన అలాగే రామ్ మిర్యాల పాడిన పాట అనమాట. ఏమన్నా రాశాడా అసలు కాసర్ల శ్యామ్? నిజం నిజం కదా, స్కూల్ ఫీజులనే కాదు ఏం జరగాలన్నా కూడా మొత్తం డబ్బు చుట్టే తిరుగుతుంది ప్రపంచం అనమాట. సో ఏమంటారు, భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్టు మనుషులం మనం అందరం కూడా డబ్బు చుట్టే తిరుగుతూ ఉంటాం. కాబట్టి అప్పుడప్పుడు అలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు ఇంకో ఇలాంటి పాటలు విన్నామనుకోండి, జస్ట్ రిలాక్స్ అవుతాం అనమాట. 5:22 ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చాయ్తో హాయ్ కబీర్లు.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: శ్రోతలకి నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ 2026 జూన్ 14 ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నాన్ని నిర్వహిస్తూ యోగా సంఘం పోర్టల్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని ఆహ్వానిస్తున్నారు. యోగా ద్వారా ఆరోగ్యం, ఐక్యత మరియు

ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కలిసి జరుపుకుందాం. యోగా సంఘం పోర్టల్లో మీ భాగస్వామ్యాన్ని నమోదు చేసుకుని దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలతో కలిసి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం. ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 1800-315-7008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. టోల్ ఫ్రీ నంబర్ మరోసారి 1800-315-7008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మీరు మిస్డ్ కాల్ ఇచ్చి ఈ సామూహిక యోగా కార్యక్రమంలో మీ వంతు భాగంగా మీ కార్యక్రమాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. మర్చిపోకండి, జూన్ 14వ తేదీన ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నాన్ని నిర్వహిస్తూ ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా సంఘం పోర్టల్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది.

ఫస్ట్ కదా మూవీ నుంచి కృష్ణకాంత్ రాయ్ కాసి శ్రీరామ్ పాడిన పాట విన్నారు. 5:30 వస్తోంది అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చాయ్తో హాయ్ కబుర్లు. సినిమా సినిమా సినిమా సినిమా లవర్స్ కి ఒక అప్డేట్ ఏంటి అంటే టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అఖిల్ అక్కినేని సినిమా లెనిన్. మరి ఫ్యాన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ అయితే చక్కర్లు కొడుతోంది. ఏంటి అంటే ఈ నెల 26న థియేటర్స్ లోకి రావాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు కాకుండా జూలైలో రాబోతుందని ఓ టాక్ అనమాట. ఎందుకు ఏంటి అంటే షూటింగ్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది, వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి, రషెస్ చూసుకున్నారు, చాలా బాగుందని హ్యాపీగా ఫీల్ అయ్యారు టీమ్ అంతా కూడా. బట్ ఏమైంది అంటే ఈసారి క్వాలిటీ విషయంలో అస్సలు రిస్క్ తీసుకోవద్దని డిసైడ్ అయ్యారట హీరో అఖిల్ అక్కినేని. సో హీరో గారి మాటపై ఈ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ చేసినట్లు ఇన్సైడ్ టాక్. ఇట్స్ ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ అంటిల్ అప్డేట్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: చేనేత సంత అసలైన చేనేత వస్త్రాలకే విచ్చేయండి. చేనేత సంత జూన్ 12 నుండి 14 వరకు చౌరాహా ఆడిటోరియం, ఎస్డీ రోడ్, సికింద్రాబాద్. కాంటాక్ట్ 7995792102.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: శ్రోతలకి నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ 2026 జూన్ 14 ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నాన్ని నిర్వహిస్తూ యోగా సంఘం పోర్టల్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తోంది. యోగా ద్వారా ఆరోగ్యం, ఐక్యత మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కలిపి జరుపుకుందాం. యోగా సంఘం పోర్టల్లో మీ భాగస్వామ్యాన్ని నమోదు చేసుకుని దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలతో కలిసి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం. ఒకే భూమి, అందరి ఆరోగ్యం కోసం యోగా. 1800-315-7008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మర్చిపోకండి, జూన్ 14 ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నాన్ని భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా సంఘం పోర్టల్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తోంది. మరోసారి టోల్ ఫ్రీ నంబర్ 1800-315-7008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: రాజు, నువ్వెప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పలే గాని టోల్మీ అని పేరుంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 5:42 అండ్ స్టూడియో క్లాక్ చాయ్ తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆర్జే స్వాతితో. మీకు ఓ సీన్ ఒకటి గుర్తుందా అంటే, పాత సినిమాలలో రెగ్యులర్ గా కనిపించే ఓ సీన్ ఉంటుంది. ఏంటి అంటే, ఒక పేద తల్లి మిషన్ కుట్టి సంపాదించిన డబ్బుతో కొడుకుని చదివించడం లేదా ఇంటిని బాగా చూసుకోవడం చాలా సినిమాల్లో ఉంటుంది కదా. అంటే అన్ని సినిమాలు గుర్తులేవు కానీ నాకైతే బాగా గుర్తున్న సినిమా ఏంటి అంటే, రమ్యకృష్ణ మెయిన్ లీడ్గా చేసిన సినిమా ఆవిడే శ్యామల. అందులో మొత్తం ఆవిడ మిషన్ కుడుతూ ఉంటారనమాట. అంటే నాట్ ఓన్లీ ఇన్ మూవీస్, పాత రోజుల్లో ఆడపిల్ల అనగానే ఇక చదువు అక్కర్లేదు, కుట్టు మిషన్ నేర్పిస్తే సరిపోతుంది, తన కాళ్ళ మీద తను నిలబడుతుంది అని బాగా గట్టిగా నమ్మేవాళ్ళు, అలాగే నేర్పించేవాళ్ళు కూడా. అండ్ అప్పుడే కాదు, ఇప్పటికీ కూడా పల్లెటూర్లలో కుట్టు పనితో ఫ్యామిలీని లీడ్ చేసేవాళ్ళు చాలా మందే కనిపిస్తారు. సరే కానీ స్వాతి, అంతా నిజమే, ఇప్పుడు ఎందుకు ఇదంతా అంటారా? ఈ కుట్టు యంత్రానికి కూడా ఓ రోజు ఉంది, అదే ఈరోజు. ఈరోజు ఏంటి అంటే నేషనల్ స్టిచ్చింగ్ మిషన్ డే అన్నమాట. 5 కాదు 10 కాదు 15 కాదు 20,000 సంవత్సరాల చరిత్ర ఉంది కుట్టు మిషన్కి. యూనో, నాకు కూడా ఓ మెమరీ ఉందబ్బా ఈ కుట్టు మిషన్తో. ఆ రెండు తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: చేనేత సంత, అసలైన చేనేత వస్త్రాలకే విచ్చేయండి. చేనేత సంత జూన్ 12 నుండి 14 వరకు చౌరాహా ఆడిటోరియం, SD రోడ్, సికింద్రాబాద్. కాంటాక్ట్ 7995792102.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మన

ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో. ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మూవీ నుంచి సాయి అభ్యంకర్, ఆయన అలాగే దీప్తి సురేష్ పాడిన పాట విన్నారు. 5:48 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు చాయ్ తో హాయ్ కబుర్లు. మరి ఈ కుట్టు మిషన్ కి 20,000 సంవత్సరాల చరిత్ర ఉంది తెలుసా. స్టార్టింగ్ లో జంతువుల ఎముకలు కొమ్ములతో సూదులు చేసేవాళ్ళట, వాటితోనే దారాలు కూడా, అంటే మాక్సిమం నిజం చెప్పాలంటే జంతువుల నరాలతో ఉండేవట, అలా తయారు చేసేవాళ్ళట. తర్వాత 14వ శతాబ్దం వచ్చేసరికి ఐరన్ తో చేసిన సూదులు వచ్చేసాయి. ఇక ఆ తర్వాత ఇక పారిశ్రామిక విప్లవం అందుబాటులోకి వచ్చేసి 1800 సంవత్సరాల తర్వాత కుట్టు మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. దీన్ని తయారు చేసింది ఎవరు అంటే ఐజాక్ సింగర్ అండ్ ఎలియాస్ హువే. సింగర్ మిషన్స్ బాగా ఉంటాయి కదా, మనకి ఎక్కడ చూసినా ఆ పేరే ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత ఫ్యాషన్ ప్రపంచం ఎంతగా డెవలప్ అయింది అంటే చాలా ఊళ్ళలో మహిళా సంఘాలు, అంటే గవర్నమెంట్ ఆర్డర్లు తీసుకొని అంటే మహిళలకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. స్కూల్ యూనిఫామ్లు, టైల్ కుట్టడం, ఇవన్నీ కూడా. సో ఏది ఏమైనా కూడా ఈ దీని చరిత్ర 20,000 సంవత్సరాల క్రితమే ఉంది అంటే

అంటే అసలు అప్పుడు ఏం కుట్టేవాళ్ళు అనేది నాకైతే డౌట్ వచ్చింది. మీకు కూడా ఇది క్లారిటీ కావాలి అనుకుంటే నేనేం చెప్పను, సెర్చ్ చేయండి. ఎందుకంటే స్టూడియో క్లాక్లో టైం అవుతోంది 5 గంటలు దాటి 49:28 అలా కొనసాగుతోంది. మరికొద్ది క్షణాల్లో మీరు ఉర్దూలో వార్తలు వింటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 6 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ 2026 జూన్ 14న ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నాన్ని నిర్వహిస్తూ యోగా సంఘం పోర్టల్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నారు. యోగా ద్వారా ఆరోగ్యం, ఐక్యత మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కలిపి జరుపుకుందాం. యోగా సంఘం పోర్టల్లో మీ భాగస్వామ్యాన్ని నమోదు చేసుకుని దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలతో కలిసి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. మరి మీరంతా కలిసి ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 1800-305-7008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఈ సామూహిక యోగా కార్యక్రమాన్ని రిజిస్టర్ కావచ్చు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం. మర్చిపోకండి టోల్ ఫ్రీ నంబర్ 1800-305-7008. ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఈ సామూహిక యోగా కార్యక్రమాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఆధ్యాత్మికత, విద్య, వైద్య, సాగునీటి రంగాల అభివృద్దికి ప్రజాప్రభుత్వం ప్రాముఖ్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క చెప్పారు. సింగరేణి సంస్థలో అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కేసీఆర్ చేసిన అప్పులు పేద ప్రజల సంక్షేమం కోసం వెచ్చించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక వార్తల వివరంగా, రాష్ట్రంలో ఆధ్యాత్మికతతో పాటు విద్య, వైద్య రంగాల అభివృద్దికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయ అభివృద్ది పనులకు ఇవాళ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా దేవాలయాల అభివృద్దికి 2.5 ఏళ్లలోనే 2,216 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ప్రకటించిన ఆయన, రాబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం మరో 1,000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. బాసరను నుంచి భద్రాచలం వరకు ఆధ్యాత్మిక కారిడార్ అభివృద్దికి పనులు చేపడుతున్నట్లు తెలియజేశారు.
1: దాదాపు 70 కోట్ల రూపాయలతో ఈరోజు గూడెంగుట్ట సమర్పించినటువంటి ఈ సత్యనారాయణ స్వామి వారి దేవాలయానికి నిధులతో ఈరోజు శాంక్షన్ తెచ్చుకొని వాళ్ళ పూజా కార్యక్రమాలు, భూమి పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలు అన్నింటికి 802 కోట్ల రూపాయల్ని శాంక్షన్ చేసి వాటి అభివృద్ధికి కూడా ముందుకు వెళ్తా ఉన్నాయి.
0: సింగరేణి సంస్థ పరిరక్షణ, అభివృద్దిని కాంక్షిస్తూ కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పట్టుగుమ్మ అయిన సింగరేణిలో దాదాపు 1,600 కోట్ల రూపాయల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందనే మీడియా కథనాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి రావాల్సిన 51,500 కోట్ల రూపాయల బకాయిల వల్ల సంస్థ తీవ్ర ఒత్తిడిలో ఉందని, ఈ తరుణంలో ఇటువంటి అక్రమాలు సింగరేణిని మరింత దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్గత నిఘాను బలోపేతం చేయాలని, కార్మికుల సంక్షేమానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే కేసీఆర్ నిరంతరం కృషి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనంలో మాట్లాడుతూ ఆయన, కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ విమర్శిస్తున్నారని, కేసీఆర్ అప్పు చేసిన ప్రతి రూపాయి సైతం పేద ప్రజల సంక్షేమం కోసమే వెచ్చించారని అన్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని అన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమం సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండి ఓట్లు తొలగించకుండా చూసుకోవాలని సూచించారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఇష్టారాజ్యంగా ఓట్లు తొలగించకుండా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
2: ఒక ఓటు మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకు ఆ పరిస్థితి తప్పుతుందనే ఉద్దేశంతోనే ఇది ప్రత్యేకంగా ఈ అవగాహన కార్యక్రమం. ఇంటింటికి పోవడం, బీఎల్ఓ గారితో ఓటర్లందరూ ఎన్యుమినేషన్ ఫామ్ ఇంపెట్టుకు చూసుకోవడం, 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు రాయించడం, ఎవరైనా చనిపోతే వాళ్ళ ఓటు తీయించడం. ఎస్ఐఆర్ లో మీరు ఎంత గట్టిగా ఉంటే, ఎంత సిన్సియర్ గా పనిచేస్తే మీ మెజారిటీ అంత పెరిగి ఆస్కారం ఉండేది. జాగ్రత్తగా ఉండండి వేములవాడ, మా సోదరుడు సోదరి మళ్ళీ నా ప్రార్థన.
0: మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో

ఈ రోజు జరిగిన 217వ కోర్సు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ది కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులకు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో భాగమయ్యాయని వివరించారు. హైదరాబాద్తో పాటు మంజీర జలాలపై ఆధారపడే ప్రాంతాల ప్రజలకు సురక్షితమైన నాణ్యమైన తాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యత అని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. మంజీరా నది పరివాహక ప్రాంతంలో అక్రమ చేపల చెరువులు, నీటి కాలుష్యానికి సంబంధించి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న వీబీజీ రామ్జీ స్కీంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. జులై 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలన్న కేంద్రం ఒత్తిడిని నిరసిస్తూ లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. ఉన్నతాధికారులతో ఇవాళ నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ, పనిదినాల కేటాయింపులో కొత్త నిబంధనలు సరికాదని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయ సీజన్లో 60 రోజుల పాటు పనులకు విరామం ఇవ్వాలనే నిబంధనను వ్యతిరేకించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ది చెందుతూ ప్రపంచ వేదికపై తన ప్రభావాన్ని మరింత పెంచుకుంటూ గ్లోబల్ శక్తిగా ఎదుగుతుందని బీజేపీ శాసనమండలి సభ్యులు అంజిరెడ్డి అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి బీజేపీ జిల్లా శాఖ ముఖ్య నాయకులతో కలిసి మాట్లాడుతూ, 2047 నాటికి దేశాన్ని వికసిత భారత్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కార్యాచరణను అమలు చేస్తుందని చెప్పారు. రాష్టంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టేట్మెంట్ను సిట్ రికార్డు చేసింది. 2023 ఎన్నికల సమయంలో తుమ్మల ఫోన్ ట్యాప్ అయినట్లు పోలీసులు తెలియజేశారు. మంత్రి ఇంటికెళ్లి ఆయన వినియోగించిన నెంబరు చూపి వివరాలు, స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంపీ అనిల్ కుమార్, మాజీ ఎంపీ అంజన్ కుమార్లకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ ఇద్దరూ సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఖమ్మంలో 12 ఏళ్ల బాలికలపై జరిగిన అత్యాచార ఘటనను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాల్ని ఈరోజు పరామర్శించారు. అనంతరం విలేకరులతో కవిత మాట్లాడుతూ, మైనర్లపై ఆగడాలు పెరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల నిర్మూలనలో యువత భాగస్వామ్యం కావాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చివ్వెంల మండలంలో డ్రగ్స్ నిర్మూలన పట్ల యువత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన ఎంతో ప్రశంసపూర్వకంగా సాగిందని పార్లమెంట్ మాజీ సభ్యుడు బీబీ పటేల్ అన్నారు. 12 ఏళ్లలో పేదల సంక్షేమమే పరమావధిగా మోదీ దేశంలో సుపరిపాలన అందజేశారని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా సేవ చేసిన దేశ ప్రధానిగా మోదీ సరికొత్త చరిత్రను సృష్టించారని చెప్పారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, బాచ్పల్లి, హైదర్నగర్, ప్రగతినగర్, మూసాపేట్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఐటీ కారిడార్ పరిధిలోని మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం ఏరియాల్లో కూడా వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లోనూ వాను పడుతోంది. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పని ప్రదేశాలలో మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడితే పెట్టే పోస్ట్ చట్టం కింద మొట్టమొదటి కేసు జనగామ జిల్లా కలెక్టరేట్లో నమోదైంది. వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఒక మహిళ ఫోటోలను అనుమతి లేకుండా తీయడమే కాకుండా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారనే ఫిర్యాదుపై లైంగిక వేధింపులను నిరోధించే పోస్ట్ చట్టం 2013 కింద జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖలో ఏవోగా పనిచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. గతంలోనూ నిందితుడు మహిళల పట్ల ఇటువంటి దుశ్చర్యాలకు పాల్పడినట్లు అంతర్గత విచారణలో తేలింది. ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ సెమీఫైనల్లో టాప్ సీడ్ జపనీస్ ప్లేయర్ యమగూచి చేతిలో భారత స్టార్ షెట్లర్ పివి సింధు ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్ అయిన మాయగూచి చేతిలో 22-20, 21-12 తేడాతో భారత స్టార్ షెట్లర్ పరాజయం చవిచూసి ఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించారు. రాష్టంలో ఆధ్యాత్మికత, విద్య, వైద్య, సాగునీటి రంగాల అభివృద్దికి ప్రజాప్రభుత్వం ప్రాముఖ్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. సింగరేణి సంస్థలో అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ కేంద్ర

0: మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కేసీఆర్ చేసిన అప్పులు పేద ప్రజల సంక్షేమం కోసం వెచ్చించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ రాత్రి 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: చేనేత సంత అసలైన చేనేత వస్త్రాలకే విచ్చేయండి. చేనేత సంత జూన్ 12 నుండి 14 వరకు చౌరాహా ఆడిటోరియం SD రోడ్ సికింద్రాబాద్. కాంటాక్ట్ 7995792102.
3: మాటైనా
4: పాటైనా
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాల గని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే మీటకే నేస్తమా.
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్ 2324085. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: Mano Cenerenceni.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం 6:22 అన్ స్టూడియో క్లాక్. నిన్న మొన్నటి వరకైతే ఉఫోఫ్ అనుకుంటూ అలా గాలి కోసం ఎదురు చూసిన వనమంతా కూడా ఇప్పుడు అదే ఉఫ్ ఉఫ్ అనుకుంటూ వేడివేడి చాయ్ తాగడానికి అండ్ వేడివేడి మిర్చి బజ్జీలు తినడానికి అలాగే ఇంకా ఇంకా వేడివేడిగా ఏదైనా తినాలి అనిపిస్తుంది కదా. నాకైతే ఒక్కసారి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లన్నీ కలిసి మనల్ని ఇన్వైట్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. మీకు కూడా వస్తుందా? వస్తుంది, ఎందుకంటే వర్షం పడుతుంటే అలాంటి ఫీలింగే వస్తుంది అనమాట. సో ఏది ఏమైనా కూడా కొండాపూర్ రాయదుర్గం ఏరియాలో ఫుల్ వర్షం పడుతోంది, అక్కడ ట్రాఫిక్ కూడా హెవీగా ఉంది. అసలే సాఫ్ట్వేర్ ఏరియా కాబట్టి ఇంకా ఇంకా ఎక్కువగా ఉంటుంది. అసలు బైక్లు కనబడవు తెలుసా? నాకైతే చాలాసార్లు అటువైపు వెళ్ళినప్పుడు అన్ని కార్లే ఉంటాయి, అవి ముందుకు పోవు వెనక్కి రావు. బస్సులో ఉన్న వాళ్ళకి మాత్రం బిందా జబ్బా. మరి ఏం చేయాలి బోర్ కొట్టకుండా అంటే జస్ట్ సింపుల్గా 102.8 FM ట్యూన్ చేసి మీకు నచ్చిన పాటల్ని వినేసేయండి విత్ యువర్ ఆర్జే స్వాతితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అర్థంగా విషయం ఏంటంటే, వర్షం పడుతుంటే ఇంట్లో కూర్చొని దుప్పటి మూసుకేసుకొని లేదంటే చినుకులు కాళ్ళకి కూడా తగలకుండా బాల్కనీలో కూర్చొని వర్షాన్ని చూసి ఎంజాయ్ చేయడం మాత్రమే తెలుసు. కానీ ఇలా వర్షం పడుతుంటే బయటికి వెళ్ళిపోయి పాటలు పడతారు ఎవరైనా? మరి సినిమాల్లో ఎందుకు పెడతారు? ఎందుకు పెడతారు సినిమాల్లో వాన పాటలు అని ఎప్పటి నుంచో డౌట్ అనమాట. నాకు ఆన్సర్ ఎవరు చెప్తారు? ఎవరు చెప్పాలి? మీకేమేం తెలుసా? తెలిస్తే నాకు మెసేజ్ చేసండి 0402324082. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తిరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
4: చేనేత సంత, అసలైన చేనేత వస్త్రాలకే విచ్చేయండి. చేనేత సంత జూన్ 12 నుండి 14 వరకు, చౌరాహా ఆడిటోరియం, SD రోడ్, సికింద్రాబాద్. కాంటాక్ట్ 7995792102.

0: కార్యక్రమాలు బాలానందం బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. రైట్, మరి సినిమాల్లోనే ఈ వానపాటలు ఎందుకుంటాయి కాబట్టి ఎందుకుంటాయి అంటే అది సినిమా కాబట్టి. రియల్ లైఫ్ లో ఈవెన్ ఆ హీరో హీరోయిన్ కూడా వర్షంలోకి అస్సలు రారబ్బా, మనమే వాళ్ళని చూసి ఓ తెగ ఫీల్ అయిపోయి రీల్స్ అవి ఇవి చేసేస్తూ ఉంటాం అనమాట. వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి కదా వాళ్ళని చూసి ఆ ఇన్స్పిరేషన్తో చేస్తూ ఉంటాం, బట్ రియల్ లైఫ్లో ఎవరు చేయరు. బట్ ఏది ఏమైనా కూడా కెపిహెచ్పి అండ్ అలాగే మియాపూర్, కుక్కట్పల్లి, బాలానగర్ ఏరియాలో కూడా విపరీతమైన వర్షం పడుతోంది. అటువైపుగా వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. ఎలాగో ఇప్పుడు ఆ ట్రాఫిక్ పద్మ వ్యూహాన్ని దాటుకొని మీరు ఇంటికి వెళ్ళలేరు కాబట్టి అలా బిందాస్గా కూల్గా మీ ముందు వాళ్ళు ముందుకు జరిగిన తర్వాతనే ముందుకు జరిగి, లేదంటే వాళ్ళకి అటు వెళ్ళడానికి ప్లేస్ ఉండదు. పైగా ఈ హారన్ మూత ఉంటుంది చూశారు ఈ టైంలో, బాబోయ్ మామూలుగా అంటే మామూలుగా ఉండదు. అసలు వాళ్ళకి కూడా తెలుసు కదా అంతకు ముందు ట్రాఫిక్ జరిగితేనే వీళ్ళు జరుగుతారని. అయినా సరే ఏంటో మరి సరదానో మరి అది అలవాటో లేకపోతే ఆ ట్రాఫిక్లో ఇరుక్కున్న ఫ్రస్ట్రేషనో తెలియదు, కానీ నాన్ స్టాప్ హారన్ కొడుతూ ఉంటారబ్బా ప్లీజ్. అసలే ఇంటికి వెళ్ళాలన్న తొందర ఉంటుంది, ట్రాఫిక్లో ఇరుక్కున్నామన్న ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, దానికి తోడు ఈ హారన్ మూతలు. సరే పక్కవాడు కొడితే కొట్టాడు కానీ మీరు మాత్రం అస్సలు కొట్టకండి. మీరు అలా కొట్టకుండా ప్రశాంతంగా ఉండాలి అంటే కారులో ఉంటే హ్యాపీగా 102.8 FM వివిధ భారతి ఆన్ చేసుకోండి, మీకు నచ్చిన పాటల్ని ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే స్వాతి.

0: మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరు వెయ్యల్లా.
1: ఎంత అన్యాయం, ఎంత అన్యాయం! విన్నారా, అబ్జర్వ్ చేశారా? పాటంతా కూడా మెగాస్టార్ ఏదో డైన తారాన్ని బతిమిలాడినట్టుగానే ఉంటుంది, కానీ పాటలో ఒక లైన్ ఉంది చూశారు, కుందేలుకు కోపం వస్తే చిరుత భయపడాలంట. ఇక్కడ కూడా ఆడవాళ్ళని కుందేలు పిల్లతో పోల్చారనమాట. అదే ఆడవాళ్ళని చిరుత అనొచ్చు కదా. భాస్కర్ భట్ల గారు నెక్స్ట్ టైం రాస్తారు కదా, నాకు తెలుసు. 6:35 అని స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలనించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలంచే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో టైం 6 గంటలు దాటి 39 నిమిషాలు అలా కొనసాగుతూ ఉంది. మరి మరికొద్ది క్షణాల్లో లమ్హే ప్రాయోజిత కార్యక్రమం వింటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఇంతవరకు మీరు లంహే ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో, నేను మీ ఆర్జే స్వాతి. మనం ఇందాక వర్షం గురించి కాస్త ఫన్ గా మాట్లాడుకున్నాం కదా, అంటే వర్షం పాటలు అని చెప్పేసి వర్షం మీద మీమ్స్ కూడా వేస్తారు, ఇంకా రావట్లేదేంటి వర్షం అని చెప్పేసి. కానీ యూనో వర్షం ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక్కరోజు భారీ వర్షం పడితే ఒక ఎకరం నేలకి దాదాపుగా 4 నుంచి 5 లక్షల లీటర్ల నీళ్లు నేలకు అందుతాయట. అందుకే రైతుల పాలిట దేవుడు వర్షం. మరేమని పిలుస్తారు? మీ అందరికీ తెలుసు కదా, వానదేవుడు అంటారు.

0: மலையாளம் மூவி நுச்சி எம் ஏ மனசி பாடின பாட்டு வினாரு தேவிஸ்ரீ பிரசாத் மியூசிக் அண்ட் சந்திரபோஸ் லிரிக்ஸ் அந்தின பாட்ட 6:53 அண்ட் ஸ்டுடியோ கிளாக் மீரு வின்டுனாரு ஆகாஷவாணி விவித பாரதி தரதரால தரகனி ஆனந்தம் அலரிஞ்சே சம்பூர்ண வினோதம்
1: చేనేత సంత అసలైన చేనేత వస్త్రాలకే విచ్చేయండి. చేనేత సంత జూన్ 12 నుండి 14 వరకు చౌరాహా ఆడిటోరియం ఎస్డి రోడ్ సికింద్రాబాద్ కాంటాక్ట్ 7995792102.
0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ 2026 జూన్ 14 ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నాన్ని నిర్వహిస్తూ యోగా సంఘం పోర్టల్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని ఆహ్వానిస్తున్నారు. యోగా ద్వారా ఆరోగ్యం, ఐక్యత మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కలిసి జరుపుకుందాం. ఈ యోగా సంఘం పోర్టల్లో మీ భాగస్వామ్యాన్ని నమోదు చేసుకుని దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలతో కలిసి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. మరి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనాలి అంటే 1800 31 5708

ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఈ సామూహిక యోగా కార్యక్రమాన్ని రిజిస్టర్ చేసుకోండి. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం. ఒకే భూమి అందరికీ, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. మర్చిపోకండి, జూన్ 14వ తేదీన ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నాన్ని నిర్వహిస్తూ యోగా సంఘం పోర్టల్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తోంది ఆయుష్ మంత్రిత్వ శాఖ. మీరు చేయాల్సింది 1800-315-7008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల ఫ్రాన్స్ స్లోవోకియా పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై కూడా దృష్టి సారించామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు చెప్పారు. అస్సాం జోర్హాట్ వైమానిక స్థావరంలో ఈ ఉదయం జరిగిన AN-32 రవాణా విమానం ప్రమాద ఘటనలో భారత వైమానిక దళానికి చెందిన 5 సిబ్బంది మరణించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ధర్మశాలలో జరుగుతున్న వన్డే మ్యాచ్లో ఆఫ్ఘాన్ 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 110 పరుగులతో ఆడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల ఫ్రాన్స్ స్లోవోకియా పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ భారత వ్యూహాత్మక విధానంలో ఫ్రాన్స్కు ప్రత్యేక స్థానముందని, ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల ఆర్థిక సాంస్కృతిక బంధాలు మరింత బలోపేతమవుతాయని చెప్పారు. రేపు ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో కలిసి భారత్ ఇనోవేట్స్ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభిస్తారు. అనంతరం స్లోవోకియాకు బయలుదేరి వెళ్తారు. అక్కడ అధ్యకుడు పీటర్ పెలెగ్రిని ప్రధానమంత్రి రాబర్ట్ ఫీకోలతో ప్రధానమంత్రి మోదీ చర్చలు జరుపుతారు. ఈ పర్యటన ఐరోపాతో భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 16-17వ తేదీల్లో ఫ్రాన్స్లో జరిగే G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. కాగా భారత్ వరుసగా 8వ సారి ఈ సదస్సుకు ఆహ్వానం అందుకుంది. చివరిగా జూన్ 18వ తేదీన ఫ్రాన్స్లో వివాటెక్ 2026 సదస్సుకు హాజరై అక్కడి ప్రవాస భారతీయులతో ప్రధానమంత్రి మోదీ సమావేశమవుతారు. కాగా నరేంద్ర మోదీ తొలి స్లోవోకియా పర్యటన నిమిత్తంలో బ్లాటిస్లావాలోని ప్రవాస భారతీయులు మోదీకి స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చారిత్రాత్మక పర్యటనను పురస్కరించుకుని సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్య కార్యక్రమాలు, చిత్రలేఖన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్బంగా స్లోవోకియాలో భారత రాయబారి అపూర్వ శ్రీవాస్తవ మాట్లాడుతూ ఈ పర్యటన వల్ల ప్రవాస భారతీయుల్లో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై కూడా రవాణా మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తోందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన ఘనతలు, అభివృద్ది పనులపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిందని తెలియజేశారు. గత 12 నెలల్లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద సుమారు 58 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచామని తెలియజేశారు. ఆయుష్మాన్ భారత్ 60 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 11 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు అందజేసినట్లు వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 11 కోట్ల మంది రైతులు వార్షికంగా ఆర్థిక సహాయాన్ని అందుకుంటున్నారని మంత్రి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నాగ్పూర్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే 2 నగరాల మధ్య 3.5 గంటల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందని గడ్కరీ తెలియజేశారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఈరోజు జరిగిన 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఆయన సమీక్షించారు. ఈ సందర్బంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ది కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులకు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో భాగమయ్యాయని వివరించారు.
1: హాల్ ఈ ఆపరేషన్ సింధూర్ మేము భావనాతీకానో నష్ట నమూద్ కమయాబీ హాసిల్ కది ఉత్తనా బా ఆపరేషన్ సఫలతాపూర్వక అంజాం దే పే పీ హే ఇండిజినస్ ప్లేట్ఫార్మ్ సాథ్ సాథ్

0: हमारी एयरफोर्स के ट्रेन करेजियस और डिसिप्लिन्ड ऑफिसर्स का इम्पोर्टेंट कंट्रीब्यूशन था। निश्चित ही भविष्य के ऑपरेशंस में भी हमारे एयरफोर्स की यही भूमिका देखने को मिलेगी, ऐसा मेरा विश्वास है।
1: అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో ఈ ఉదయం విమాన ప్రమాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 5 సిబ్బంది మరణించారు. దీనిపై భారత వైమానిక దళం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మరణించిన వారి కుటుంబాలకు వైమానిక దళం సంతాపం తెలియజేసింది. కాగా

0: హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ ద రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమలకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి అమలు చేసిన విధానాలతో నేడు భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విద్యా వ్యవస్థ కలిగి ఉందని, కృత్రిమ మేధలో 2వ అతిపెద్ద మేధో సంపదగా ఉందని, 2 లక్షల అంకుర పరిశ్రమలతో 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమ వ్యవస్థగా నిలిచిందని అమిత్ షా వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దాదాపు 6 కోట్ల మంది యువత నైపుణ్యాభివృద్దితో దేశం అపారమైన వృద్దిని సాధించిందని తెలియజేశారు. 12 కోట్ల రూపాయల ముద్రా రుణాలు, 300కు పైగా అంతరిక్ష పరిశ్రమల కల్పనతో నేటి భారత యువత ఉద్యోగ అన్వేషకులు మాత్రమే కాదని, ఉద్యోగాల సృష్టికర్తలని అమిత్ షా పేర్కొన్నారు. దేశంలోని ప్రధాన నగరాలు ఆర్థికంగా సుస్థిరమైన పర్యావరణం, సామాజిక సమ్మిళితంగా అధునాతన సాంకేతికతతో పటిష్టంగా ఉండాలని ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి పీకే మిశ్రా ప్రసంగించారు. దేశంలోని పట్టణాల అభివృద్ది, సంస్థల సామర్థ్య బలోపేతంలో ఎన్ఐయుఏ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. వేగవంతమైన ఆర్థికాభివృద్ది, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణలు పట్టణీకరణతో అవకాశాలు సృష్టిస్తున్నందున భారత్ అభివృద్ది పదంలో ముందుకు సాగుతుందని మిశ్రా అన్నారు.
1: This milestone today is not only an occasion to celebrate an institution but also an opportunity to reflect on India's urban transformation and the path ahead as we move forward to achieve our goal of Viksit Bharat envisioned by our Prime Minister. India's development journey today is defined by confidence, aspiration and unprecedented transformation across infrastructure, technology, governance and urbanization.
0: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 5 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ముగిసింది. ఈ సదస్సు ముగింపులో ఆహార భద్రత, రైతుల సంక్షేమం, వాతావరణ అనుకూల వ్యవసాయం, డిజిటల్ వ్యవసాయంపై ఇండోర్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, బ్రిక్స్ దేశాలు అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిలో 42% వాటా కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సదస్సులో ఐఐటీ ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మింగ్ సిస్టమ్స్ రీసెర్చ్ సమన్వయంతో డిజిటల్ అగ్రికల్చర్, ఉమ్మడి పరిశోధనలు, సాంప్రదాయ విత్తనాల రక్షణ, జన్యు వనరుల మార్పిడి కోసం 4 కొత్త సంస్థాగత కార్యక్రమాలను కూడా ప్రకటించారు.
2: आज की परिस्थितियों में ब्रिक्स देशों की कृषि में भूमिका और उसमें भी छोटे किसान, महिलाएं और युवाओं की भूमिका अत्यंत महत्वपूर्ण है. उसके सभी पहलुओं पर विचार किया. अलग अलग देशों ने अपनी बेस्ट प्रैक्टिस को भी सभी सदस्य देशों के साथ साझा किया है और उस व्यापक विचार विमर्श से हमारे लघु और सीमांत किसानों को और मजबूत करने में मदद मिलेगी, उनकी आय बढ़ाने में और आजीविका बेहतर करने में भी निश्चित तौर पर आज की चर्चा बहुत सहयोगी होगी.
0: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనం కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సాగిన 12 ఏండ్ల సుపరిపాలన, పేదల సంక్షేమం, సేవా కార్యక్రమాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చాలని సంకల్పాన్ని ప్రతి పౌరుడికి చేరవేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కాగా అంతకుముందు ఈ ఉదయం ధర్మేంద్ర ప్రధాన్ మధ్యప్రదేశ్ రాష్ట క్రీడా శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్తో కలిసి షూటింగ్ అకాడమీని సందర్శించి అథ్లెట్లతో ముచ్చటించారు. జాతీయ విద్యా విధానం ద్వారా క్రీడలను కూడా విద్యా వ్యవస్థలో కీలక భాగంగా మార్చామని మంత్రి చెప్పారు. ధర్మశాలలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో భాగంగా వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మొదటి మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 12 ఓవర్లలో 110 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆట కొనసాగుతుంది. అంతకుముందు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా టాస్ ఆలస్యం కావడంతో ఈ మ్యాచ్ను ఇరు జట్లకు 25 ఓవర్లకు కుదించారు. కాగా భారత జట్టు తరఫున హర్ష్ దూబే, గుర్నూర్ బాల్ ఈ మ్యాచ్ ద్వారా తమ వన్డే కెరియర్ను ప్రారంభిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. మరికొద్ది క్షణాల్లో ఇది మన చట్టం. మొబైల్ టవర్స్ విషయంలో

పాటించే ప్రమాణాలు, అనుమతులు. ఈ అంశంపై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ హైదరాబాద్ శాఖ సహాయ సంచాలకులు శ్రీ పి శ్యాంబాబు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇవాల్టి ఇది మన చట్టం శీర్షికన మొబైల్ ఫోన్లు పనిచేయాలంటే మొబైల్ టవర్స్ ప్రాముఖ్యత ఎంత ఉంది, మరి ప్రజలు తమ తమ ప్రాంతాలలో మొబైల్ సిగ్నల్ తాలూకు సమస్యల నుంచి ఎలా బయటకు రావాలి అనే అంశాలన్నీ మనకి కూలంకషంగా వివరించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ హైదరాబాద్ విభాగం నుంచి సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న పి శ్యాంబాబు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్యాంబాబు గారు నమస్కారం అండి.
1: నమస్కారం
0: సార్. ముఖ్యంగా ఎవరైనా ప్రజలు తమ ప్రాంతంలో మొబైల్ సిగ్నల్ సరిగా లేకపోతే ఎవరిని సంప్రదించాలి, ఏం చేయాలి?
1: శ్రోతలకు నమస్కారం అండి. ఎవరైనా ప్రజలు తమ ప్రాంతంలో మొబైల్ సిగ్నల్ సరిగా లేదు అంటే అక్కడ ఒక టవర్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంటుంది. ఆ టవర్ను ఏర్పాటు చేయాలని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వారిని సంప్రదించి అక్కడ ఒక దరఖాస్తు పెట్టుకోవాలి. అప్పుడు ఆ దరఖాస్తును పరిశీలించిన తర్వాత ఆ ప్రాంతానికి టెలికాం కంపెనీలు అంటే ఈ మొబైల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ తగిన స్థలాన్ని ఎంపిక చేసి ఆ స్థల యజమానితో మాట్లాడి వాళ్ళిద్దరూ రెంటల్ అగ్రిమెంట్ కానీ లేకపోతే కిరాయి ఒప్పందం అటువంటివి చేసుకుని అక్కడ టవర్ ఏర్పాటు చేస్తారు. ఆ టవర్ ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంత ప్రజలకు మొబైల్ సిగ్నల్ స్ట్రెంగ్త్ బాగా ఉండి కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఈ టవర్ పెట్టడం వల్ల ఆ ప్రాంతంలో సిగ్నల్ పవర్ పెరగడమే కాకుండా ఆ స్థల యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఆదాయ మార్గంగా కూడా ఉంటుంది.
0: మీరు అన్నట్టు ఇప్పుడు నేనుంటున్న ప్రదేశంలో సిగ్నల్ సరిగా లేదని డిఓటీ వారిని సంప్రదించి ఒక దరఖాస్తు ఇచ్చాను. టెలికాం కంపెనీ వారు వచ్చారు, మా ఇంటి చుట్టుపక్కల ప్రాంతం అంతటా వెతికారు, చూశారు, కనుక్కున్నారు, ఒక స్థలం సూటబుల్ గా ఉంది అనుకున్నారు. కానీ వారు ముందుగా ఎదుర్కొన్న సమస్య ఏంటంటే ఎక్కువ మంది వాళ్ల స్థానంలో గాని వాళ్ల ప్రదేశంలో గాని టవర్ పెట్టడానికి సుముఖత చూపించట్లేదు అని. అది మీరు అన్నట్టు రేడియేషన్ అనే అనుమానం కావచ్చు, భయం కావచ్చు, సార్ అవేవీ లేవు అని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నిర్ధారించింది కాబట్టి ప్రజలు ఏ భయాలకి అపోహలకి వెళ్లకుండా టవర్స్ పెట్టనివ్వచ్చు. మీరు అంటే అదొక ఆదాయ మార్గం కూడా పనిచేస్తుంది అంటున్నారు. మరి ఇప్పుడు ప్రపంచం 4G 5G దాటి 6G వైపుకు ముందుకెళ్తోంది వేగంగా. ఈ 5G టవర్స్ నుంచి వెలువడే సిగ్నల్ పరిధి ఎంత ఉంటుంది? ఈ పరిధికి రేడియేషన్ కి ఏమైనా సంబంధం ఉందా?
1: ఇప్పుడు మనం దైనందిన జీవితంలో మొబైల్ టెలికాం కంపెనీలు 4G సర్వీసెస్ ని 5G సర్వీసెస్ ని మాత్రమే అందిస్తున్నాయి. 4G సర్వీసెస్ తో పోల్చుకుంటే 5G సర్వీసెస్ లో మనకి డేటా ట్రాన్స్ఫర్ రేట్ ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఒక వీడియోనో లేకపోతే ఒక ఫైల్నో లేకపోతే ఒక సినిమానో ఒక సీరియల్నో వెబ్ సిరీస్నో ఏదో ఒకటి చూడాలంటే మనకి అది చాలా వేగవంతమైన డేటా ట్రాన్స్ఫర్ జరగాలి. అదే 4G పోల్చుకుంటే అది టైం ఎక్కువ తీసుకుంటుంది, మధ్య మధ్యలో బఫరింగ్ కూడా అవుతుంది,
0: ఆగిపోయే అవకాశం
1: కూడా ఉంటుంది. అదే 5G విషయానికి వస్తే సినిమా మనం కళ్ళు తెరిచి కళ్ళు మూసేలోపు సినిమా కూడా డౌన్లోడ్ అయిపోతుంది, లేకపోతే ఆ వెబ్ సిరీస్ కూడా మనకి అందుబాటులోకి వస్తుంది. ఎక్కడ బఫరింగ్ లేకుండా ఎటువంటి ఆగిపోకుండా
0: అంతరాయం లేకుండా చూసుకోవచ్చు.
1: అయితే 4G కవరేజ్ 500 మీటర్ల వరకు ఉంటే 5G కవరేజ్ ఓన్లీ 300 మీటర్స్ 200 మీటర్స్ కే పరిమితమై ఉంటుంది. సో టెక్నాలజీ 4G నుంచి 5G వెళ్లే కొద్దీ, అట్లాగే 5G నుంచి 6G వెళ్లే కొద్దీ దాని కవరేజ్ పరిధి తగ్గుతుంటుంది. కాబట్టి టవర్స్ కూడా ఎక్కువ అవసరం అవుతాయి. ఎఫెక్టివ్ గా కమ్యూనికేషన్ ఉండాలి అంటే మన వాయిస్ కాల్స్ మాట్లాడాలన్నా లేకపోతే డేటా సర్వీసెస్ లో అందుకోవాలన్నా పంపించాలన్నా మనకి కవరేజ్ అద్భుతంగా ఉండాలి. అద్భుతంగా ఉండాలంటే 4G నుంచి 5G వెళ్ళాలి, 5G నుంచి రేపు రాబోయే కాలంలో 6G కూడా వస్తుంది. కానీ ఎన్ని టెక్నాలజీలు వచ్చినా ఈ అన్నీ కూడా భారత ప్రభుత్వం నిర్దేశించిన రేడియేషన్ ప్రమాణాలకు లోబడి మాత్రమే పనిచేయాలి. దాన్ని నిర్ధారించడానికి

0: దానికి ప్రతి స్టేట్ గవర్నమెంట్ హెడ్ క్వార్టర్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ యొక్క శాఖ ఉంటుంది. ఆ శాఖ వారు మేము ఇప్పుడు తెలంగాణకు సంబంధించి మేము హైదరాబాద్ లో ఉంటాం. మేము దానిని ఏ టవర్ నుంచి ఎంత రేడియేషన్ వెలువడుతోంది, అవి ప్రమాణాలకు మించి లోబడి ఉందా లేదా అనేది మేము నిర్ధారించుకుంటాం. అదే కాకుండా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా 34,000 టవర్లు ఉన్నాయి. ఈ 34,000 టవర్ల సమాచారము ఎవరైతే ఆ టవర్స్ ను వాడి సర్వీసులు అందజేస్తున్నారో వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ కి ఎప్పటికప్పుడు ఈ రేడియేషన్ వాల్యూ మీద మాకు వాళ్ళు ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. స్వయం ధృవీకరణ పత్రాన్ని సమర్పిస్తారు. సమర్పించినప్పుడు అది మేము చెక్ చేసి అది ఉందా లేదా అనేది నిర్ధారించుకుంటాం. అదే కాకుండా మా డిపార్ట్మెంట్ తరఫున ప్రతి సంవత్సరము అంటే 105 టవర్స్ ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తాం. ఆకస్మిక తనిఖీ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఎవరైతే ఆ ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి దాన్ని ఆ ప్రమాణాలకు లోబడి పనిచేసేలాగా సవరించమని, వాళ్ళకి దానితో పాటు పెనాల్టీ కూడా వేసి సవరించమని చెప్తాం. ఆ పెనాల్టీ 20 లక్షల నుంచి 40 లక్షల వరకు ఉంటుంది. సో మినిమం 20 లక్షల్లో పెట్టి ఏ ఆపరేటర్ కూడా వాళ్ళకి వచ్చే ఆదాయానికి ఈ కట్టే పెనాల్టీకి చాలా తేడా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా భారత ప్రభుత్వం విధించిన పరిమితులకు లోబడే ఆ సర్వీసులను అందజేస్తారు.
1: మీరు అన్నట్టు ఇప్పుడు 4G నుంచి 5G కి వెళ్లడంతో ఎక్కువ వేగాన్ని డేటా ట్రాన్స్ఫర్ లో అందించడం కోసం దాని పరిధి తగ్గి దాని కవరేజ్ ఉంటుందన్నారు. మరి అలా తగ్గినప్పుడు ఇంకెక్కువ మొబైల్ టవర్స్ అవసరమయ్యే అవకాశం ఉంటుంది కదా?
0: అవునండి, మొబైల్ టవర్స్ అవసరం అవుతాయి. మొబైల్ టవర్స్ అవసరమైనంత మాత్రాన టవర్స్ ఒక ప్రాంతంలో అంతకుముందు 5 ఉండి ఇప్పుడు 6కో 7కో వెళ్ళినంత మాత్రాన వాటి నుంచి వెలువడే రేడియేషన్ ఎక్కువ ఉంటుందని ఒక అపోహ ఉంటుంది ప్రజల్లో. కానీ అక్కడ 5 ఉన్నా 10 ఉన్నా అన్నిటినీ కలిపి ఆ రేడియేషన్ ప్రమాణాలకు లోబడి పనిచేస్తున్నాయా లేదా అని నిర్ధారించుకున్న తర్వాతే కొత్త టవర్ ని పెడతారు. ఆ టవర్ కూడా ఈ ప్రమాణాలకు అనుగుణంగా ఉందా లేదా అనే దాన్ని అనుసరించే ఆ టవర్ ని నిర్మిస్తారు.
1: బాగుంది శ్యాంబాబు గారు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ప్రతి రాష్ట్ర రాజధానిలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వారి కార్యాలయం ఉంటుంది. ప్రజల్లో ఎవరికైనా ఇంకేమైనా అనుమానాలు భయాలు ఉంటే వారు మిమ్మల్ని సంప్రదించి, లేదా వారికి సిగ్నల్ సరిగా లేదు, వారికి టవర్ కావాలంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అయితే నగరాలతో పాటు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు కూడా ఏ ఒక్క అభివృద్ధికి తీసిపోకూడదని భారత ప్రభుత్వం గౌరవ ప్రధాని మోదీ గారి హయాంలో అటు ఇంటర్నెట్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కావచ్చు, ఇటు మొబైల్ టవర్ సేవలు కావచ్చు గ్రామీణ ప్రాంతంలో కూడా విపరీతంగా విస్తరిస్తున్నాయి. ఈ మొబైల్ వాడకం చాలా పెరిగింది, ముఖ్యంగా ఇంటర్నెట్ వల్ల. మరి అక్కడ టవర్స్ విస్తరణ, దాని తాలూకు అపోహలు, ఈ విషయంలో మీరు ఎలా ముందుకెళ్తున్నారు?
0: ఈ భారత ప్రభుత్వం ప్రస్తుతం మొత్తం దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతమైనా లేకపోతే పట్టణ ప్రాంతమైనా అందరికీ ఒకే రకమైన సేవలు, అటు వాయిస్ కాల్స్ అవనివ్వండి, డేటా కాల్స్ అవనివ్వండి, డేటా సర్వీసులు అవనివ్వండి, ఇవి పట్టణ ప్రాంతాల్లో ఎంతవరకు మనం అందిస్తున్నామో, ఏ ప్రమాణాలని అనుసరించి ఎంత నాణ్యతతో మనం అందిస్తున్నామో గ్రామీణ ప్రాంతాల్లో కూడా అంతే నాణ్యతతో అందించాలనే ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు మీకు 2G ఉండేది, 3G ఉండేది, వాటి స్పీడు చాలా తక్కువ ఉండేది. ఏది చూడాలన్నా బఫరింగ్ ఉండేది. ఒక్కొక్కసారి సపోజ్ ఏదో ఒక యూనివర్సిటీకో ఒక కాలేజీకో మన పిల్లవాడు లేకపోతే అబ్బాయో అమ్మాయో ఏదైనా అప్లికేషన్ పెట్టాలని ఇంటర్నెట్ ఓపెన్ చేసి 2G ద్వారా గానీ 3G ద్వారా గానీ ప్రయత్నిస్తే ఆ అప్లికేషన్ మధ్యలోనే డౌన్లోడ్ అవ్వడం ఆగిపోయేది. మనం చాలా ఆందోళన చెందేవాళ్ళం. అదే ఇప్పుడు అమెరికాలో ఉన్న యూనివర్సిటీ అయినా లేకపోతే ఆముదాల వరుసలో ఉన్న యూనివర్సిటీ అయినా లేకపోతే నిజామాబాద్ లో ఉన్న యూనివర్సిటీకి అయినా ఏ యూనివర్సిటీకి అయినా సరే మనం 4G గానీ 5G గానీ మొబైల్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ కి వెళ్లిన తర్వాత దాన్ని ఓపెన్ చేసిన తర్వాత 5-10 నిమిషాల్లోనే మన సమాచారం రెడీగా ఉంటే గనక సమర్పించగలుగుతున్నాం. అంటే మనం అక్కడికి వెళ్ళక్కర్లేదు, అలా అని మనం ఇబ్బందులు పడకుండా టెన్షన్ ఫ్రీ వాతావరణంలో మనం ఈ సర్వీసులు టెక్నాలజీ పెరిగి ఈ మొబైల్ సర్వీసెస్ బలమైన నెట్వర్క్ గా ఏర్పడినప్పుడు దానివల్ల మనకి ప్రజలకు సహాయంగానే ఉంటుంది, కానీ దానివల్ల అవరోధం గాని లేకపోతే ఆరోగ్యానికి హానికరం గాని అని అపోహ చెందవలసిన అవసరం అయితే ఎంత మాత్రం లేదు. ఇంతేకాకుండా మేము ఇప్పుడు ప్రతి భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో 29 శాఖలు ఉంటాయి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ తరఫున. మేము ఏ బిల్డింగ్ లో ఉంటామో ఆ బిల్డింగ్ పైన టవర్ ఉంటుంది. ప్రతి ఆఫీసులోనూ 50 నుంచి 60 మంది సిబ్బంది పనిచేస్తుంటారు, ఉన్నతోద్యోగులు అవనివ్వండి లేకపోతే కింది స్థాయి వరకు. అందరూ కూడా 20-30 ఏళ్ల సర్వీస్ పనిచేసిన తర్వాత కూడా వాళ్ళు పర్సనల్ ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి హాని జరిగిందని ఎక్కడా

0: ఇంతవరకు సమాచారం లేదు. నేనే ఉన్నా, నేనే 25 ఏళ్ల నుంచి ఈ టవర్ చుట్టూ తిరుగుతున్నా. నన్ను చూస్తే మీరు అయ్యో మీకు ఇంత వయసు ఉందా అని అనుకోరు సార్. మరి నాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, కాబట్టి ఇది టవర్ వల్లే వచ్చింది అని అపో మాత్రం పడవద్దు.
1: బాగుంది శ్యాంబాబు గారు, మీరు అన్నట్టు గ్రామీణ ప్రాంతాల్లో భారత ప్రభుత్వం దేశమంతటా ఒకే విధంగా ఉండాలి ఈ సేవలు అని విస్తరిస్తున్న తరుణంలో, మరి ఇప్పుడు పెరుగుతున్న సాఫ్ట్వేర్ రంగం, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, వారు సెలవులకు హాలిడేస్కి ఇంటికి వచ్చినప్పుడు వారు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి పనిచేయగలిగేలాగా ఈ వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ వచ్చిన తర్వాత చాలా మంది వాళ్ళకు కుదినన్ని రోజులు ఆఫీసులో గనక అనుమతి లభిస్తే ఇంటి దగ్గరే కూర్చొని గ్రామీణ ప్రాంతమైనా నగరమైనా వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. మరి అలా అన్ని ప్రాంతాల వారు వర్క్ ఫ్రం హోమ్ చేసుకోగలిగేలాగా లేదా అక్కడ అంతే స్పీడ్గా మీరు అన్నట్టు 5G సేవలు అందించగలగడానికి ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, మరి 5G టవర్స్ కావచ్చు, రేపటి నాడు రాబోయే 6G సాంకేతికత కావచ్చు, దానికి ఇంకా ఈ టవర్స్ విస్తరణ ఎంతవరకు జరగాల్సిన అవసరం ఉందంటారు?
0: ఈ వ్యాప్తిలో భాగంగా యాక్చువల్ గా టవర్స్ ఎక్కువే అవసరం అవుతాయి టెక్నాలజీ పెరిగిన కొద్దీ, ఎందుకంటే దాని పరిధి తక్కువగా ఉంటుంది కాబట్టి. ఈ సర్వీసుల నాణ్యత సరిగా ఉండాలి అంటే టవర్స్ ఎక్కువ అవసరం అవుతాయి. ఆ టవర్స్ ఎక్కువ అవసరమైనందువల్ల దానివల్ల మనకి ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది అని అపోహ చెందవలసిన అవసరం అయితే లేదు. 100కి 100% అపోహ చెందవలసిన అవసరం లేదు. అయితే ఏమిటంటే ప్రజలు ఏదో అది అనాథరైజ్డ్ యూట్యూబ్ వీడియో కానీ లేదా వెబ్సైట్లలో కానీ ఏదో ఒక వీడియోను చూసి దాన్ని అపోహలు పెంచుకుంటున్నారు చాలా మంది. అటువంటి అపోహలు మాత్రం దయచేసి పెంచుకోవద్దు. దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ఏది మొబైల్ సేవల గురించి కానీ, మొబైల్ పరికరం నుంచి మొబైల్ టవర్ నుంచి వెలువడే రేడియేషన్ వలన కానీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా లేవా అని నిర్ధారించుకోవడానికి భారత ప్రభుత్వం యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్ యొక్క వెబ్సైట్ని దానిలో పొందుపరిచిన సమాచారాన్ని మాత్రమే మీరు అవగాహన చేసుకోండి. అది తెలుసుకోవాలంటే www.dot.gov.in ఇదొక వెబ్సైటు, ఇంకొకటి www.tarangsanchara.gov.in ఈ రెండు వెబ్సైట్లలోనూ ఈ సమాచారం పొందుపరిచి ఉంటుంది. కాబట్టి దాని నుంచి అధికారికంగా ఉన్న సమాచారాన్ని మాత్రమే మీరు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి. అనధికారికంగా వచ్చిన యూట్యూబ్లో వీడియోలు కానీ వెబ్సైట్లు కానీ ఎవరైనా చెప్పిన విషయాలను నమ్మి కానీ మీరు అనవసరంగా మీ ప్రశాంతతని పోగొట్టుకోవద్దు. ఎందుకంటే దైనందిన జీవితంలో ఈ మొబైల్ అనేది మనకు ఒక శరీర అంగాల్లో ఒక అంగంగా మారిపోయింది, అది మీ అందరికీ తెలుసు. మీ తెలిసిన విషయాన్ని ఇది మనం విడలేము, దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు దీన్ని జాగ్రత్తగా ఎలా వాడుకోవాలి అనేది మాత్రమే మనం ఆలోచించవలసిన విషయం. ఇప్పుడు సపోజ్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో ఒక బిచ్కుంద అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక రైతు ఉంటారు. ఆ రైతుకి రైతు భరోసా సహాయం అందాలి. రైతు భరోసా సహాయం అందాలి అంటే ఆ రైతు యొక్క మొబైల్ బ్యాంకుకి అనుసంధానమై ఉండాలి. బ్యాంకుకి అనుసంధానమై ఉండి ఈ రైతు భరోసాకు సంబంధించిన సహాయం అందాలి అంటే అది దానికి సిగ్నల్ సరిగ్గా ఉండాలి, దానికి డేటా సరిగ్గా ఉండాలి, ఈ టవర్ కూడా సరిగ్గా ఉండాలి. అప్పుడే మీకు రైతు భరోసా సహాయం మీ బ్యాంకులో జమ అవుతుంది. అదే కాకుండా ఆధార్తో అనుసంధించిన ఆధార్ సేవలు కానివ్వండి, తర్వాత బ్యాంకింగ్ సేవలను కానివ్వండి, ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పండ్లు అమ్మేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు,
1: స్కానర్స్
0: మొత్తం అందరూ కూడా ఫోన్ పే చేయండి, గూగుల్ పే చేయండి అంటున్నారు. మనం కూడా డబ్బులు మర్చిపోయాం. ఈ పేపర్ కరెన్సీ అనేది తొందరలోనే మాయమైపోవచ్చు. ఎందుకంటే 5 రూపాయలకి, 2 రూపాయలకి, 10 రూపాయలకి చిల్లర దొరకట్లేదు కూడా. సో కాబట్టి మీరు ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేయాలి అంటే సిగ్నల్ చక్కగా ఉండాలి. సిగ్నల్ చక్కగా ఉండాలంటే టవర్స్ ఎక్కువ అవసరం అవుతాయి. ఎక్కువ టవర్స్ అవసరమైనవి కాబట్టి రేడియేషన్ చాలా మనకు హానికరం అవుతుందేమో, ఆరోగ్య సమస్యలు వస్తాయేమో అని అపోహ చెందొద్దు. దీన్ని సరిచూడడానికి కొన్ని కొన్ని శాఖలు ఉన్నాయి. ఆ శాఖ మా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ శాఖ. కాబట్టి ప్రజలెవరూ కూడా ఈ మొబైల్ ఫోన్ నుంచి వచ్చే కానీ టవర్ నుంచి వచ్చే రేడియేషన్ కానీ ప్రమాణంలోనూ ఉంటుందని నమ్మి మీరు ప్రశాంతంగా నిశ్చింతగా మీరు ఫోన్ వాడుకోవచ్చు.
1: చాలా బాగుంది శ్యాంబాబు గారు, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా శ్రోతలకు మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు, నమస్కారం అండి.
0: నమస్కారం.
2: ఇది మన చట్టం.

0: ఇది మన చట్టం. మొబైల్ టవర్స్ విషయంలో పాటించే ప్రమాణాలు, అనుమతులు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ హైదరాబాద్ శాఖ సహాయ సంచాలకులు శ్రీ పి శాంబాబ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. టైమ్ ఆన్ స్టూడియో క్లాక్ 7:32 అవుతోంది. మరి మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలతో పాటితో ప్రయాణం మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

కృష్ణార్జున యుద్ధం నుంచి మంచి పాట విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మరి జానపదం అంటే జనం పాట అని మనందరికీ తెలుసు. ఒకప్పుడు జానపద పాటలకు ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. తర్వాత అంటే పల్లెటూర్లకి పల్లెలకే పరిమితమైన ఈ జానపదాలు తర్వాత వెండి తెరను ఏలుతున్నాయి అంటే మామూలు విషయం కాదు. నవైదే సినిమాని ట్రెండింగ్లోకి తీసుకొచ్చేవి ఏవైనా ఉన్నాయి అంటే అవి జానపద పాటలు మాత్రమే. సో ఫోక్ సాంగ్స్కి ఇప్పుడు సినిమాలు పట్టం కడుతున్నాయి అంటారు. ఏమంటారు, నిజమే కదా. మరి మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో పాటతో ప్రయాణం విత్ యువర్ ఆర్జే స్వాతితో.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి బ్యాక్ టు బ్యాక్ ఫోక్ సాంగ్స్ వింటున్నారు కదా. మరి జానపద పాటలకి మనకి ఉన్న సంబంధం, అంటే సినిమాకి ఉన్న సాన్నిహిత్యం ఇప్పటిదేం కాదు, అప్పటి నుంచి అంటే మన స్టార్టింగ్ సినిమా స్టార్ట్ అయిన నుంచి తప్పకుండా అందులో జానపద పాటలు ఉండే ఉన్నాయి. అండ్ అందులోనూ ముఖ్యంగా ఏంటంటే ఈ జానపద పాటలు జనం నుంచి పుట్టుకొచ్చినాయి కాబట్టి తొందరగా ప్రేక్షకులకి రీచ్ అయ్యేవి అనమాట. అండ్ అందులో భక్తి పాటలు, ఉద్యమ గీతాలు, అసలు ఇవన్నీ ఒకప్పుడు అప్పట్లో వెండి తెరని దున్నేశాయని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాతి కాలంలో వచ్చాయి ఫోక్ సాంగ్స్, కానీ వాటిని కొంచెం మనం స్పెషల్ సాంగ్స్ కింద ఎక్కువగా వాటిని ట్యూన్ చేశారు. ఇక ఆ తర్వాత ఇక స్పెషల్ సాంగ్కి పెరిగిన క్రేజ్ మామూలు కాదు. మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా ఎక్కడెక్కడ ఫోక్ సింగర్స్ ఉన్నారు, లేకపోతే మ్యూజిక్ సింగర్స్ ఉన్నారు, అంటే ఫోక్స్ మ్యూజిక్కి సంబంధించి వాళ్ళందరినీ వెతికి పట్టుకొచ్చి మరీ ప్రతి సినిమాలో ఒక్క ఫోక్ సాంగ్ అయినా ఉండకుండా ఉంటుందా చెప్పండి. అండ్ యునో ఫస్ట్ రిలీజ్ చేసేది కూడా ఫోక్ సాంగే. కావాలంటే అబ్సర్చ్.

0: మూవీ నుంచి అండ్ ఎవరు మను అండ్ అలాగే స్వర్ణలత పాడిన పాట విన్నారు. అండ్ ఈ పాటను రాసింది ఎవరో తెలుసా, మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు. నిజానికి మనకి ఫోక్ సాంగ్తో ఉన్న అనుబంధం ఏంటి అంటే, అప్పట్లో ఎక్కువగా మన కొసరాజు రాఘవయ్య గారు రాసేవారు, అందుకే ఆయనని జానపద కవి సార్వభౌమ అని కూడా అన్నారు. ఇక ఆ తర్వాతి కాలంలో వేటూరి గారు, ఇంకా మన లిరిసిస్ట్ దాదాపుగా ఫోక్ టచ్ ఉన్న పాటలు చాలా వరకు రాశారు అండ్ చాలా వరకు హిట్ అయ్యాయి కూడా అనమాట. ఇక ఆ తర్వాత ఒక పూనకంలాగా మళ్ళీ మన తెలుగు సినిమాల్లోకి వచ్చింది ఎప్పుడు అంటే, పలాస సినిమాలో నాది నక్కిలేసి గొలుసు ఉంది కదా, ఆ పాటతో మొదలుపెట్టి ఇప్పటికైతే మొత్తానికి వెండి తెరను ఏలుతున్న పాటలు ఏవైనా ఉన్నాయంటే అవి ఓన్లీ ఫోక్ సాంగ్స్ అనమాట. నిజంగా ఫోక్ బీట్ చాలా బాగుంటుంది కదా, ఎలాంటి మూడ్లో ఉన్నా సరే ఇలాంటి పాటలు విన్నప్పుడు డెఫినెట్గా మనసు అలా చేంజ్ అయిపోతుంది, తెలియకుండానే మనము కాళ్ళు చేతులు డాన్స్ చేసేస్తూ ఉంటాయి. అలా లేదు కాదు, నేను సీరియస్ కానీ కూర్చున్నా కూడా సరే మనసు మాత్రం డాన్స్ చేస్తుందబ్బా, మీరు పైకి చెప్పకపోతే ఎలా కదా, తెలిసిపోతుంది మూడ్ మాత్రం కంపల్సరిగా చేంజ్ అయిపోతుంది అనమాట. అది ఫోక్ మ్యూజిక్ ఉన్న గ్రేట్నెస్. అందుకే అంటారు మనకున్న కళల్లో జానపదం కూడా, అంటే మనకు 64 కళలు ఉన్నాయి, అందులో జానపదానికి చాలా చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. అందుకే రైట్, మరి మీకోసం వచ్చేస్తుంది మరో పాట, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా కడుపు నిండిపోయింది బంగారం.

0: 751 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో పాటితో ప్రయాణం. లెట్స్ టాక్ మోర్ న్యూస్.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: 753 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో పాటితో ప్రయాణం. అండ్ మనం ఫోక్ సాంగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఫోక్ సాంగ్స్ అంటే సరే, 1980s 1990s ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ కింద మనం ఎక్కువగా విన్నాం ఫోక్ మ్యూజిక్ని. అండ్ ఆ తర్వాత 2000 ఇయర్లో ఓ పాట వచ్చింది, అసలు మామూలుగా కాదు. ఫోక్ సాంగ్స్కి ఏమంటారంటే అలాంటి వర్డ్ మనం యూజ్ చేయకూడదు అనమాట. సో వేరే లెవెల్ అనమాట ఆ పాట. అప్పుడు వచ్చింది కానీ ఇప్పటికీ ఏ ఫంక్షన్ అయినా పార్టీ అయినా బరాత్ అయితే మాత్రం ఇంకా పక్కా ఈ పాటను పడతారు. మరి అంత ఎలివేట్ చేసిన పాట ఏంటి అని క్యూరియస్గా ఉందా? వింటారా వింటారా? ఐఎమ్ షూర్ మీరు కూర్చున్న దగ్గరనే డాన్స్ చేస్తారు ఈ పాట వింటే. మరి ఈ పాట మీ అందరి కోసం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

ప్రీతం మ్యూజిక్ అందించిన పాట. మరి కాలేజ్ సినిమాకి శ్రీకాంత్ పాడి, అలాగే శ్రీకాంత్ అని ఒక ఆర్టిస్ట్ యాక్ట్ చేసిన సినిమా అనమాట పాట ఇది. గుండెటి రమేష్ గారు లిరిక్స్ అనమాట. 7:58 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

0: అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మహిళలను చులకన చేస్తూ సీనియర్ నేత షబీర్ అలీ మాట్లాడటం విచారకరమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ వ్యవహారంలో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, యూసఫ్గూడ, సనత్నగర్, ఫిలింనగర్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, బోరబండ, మహేశ్వరం, తుక్కుగూడ, పహాడి షరీఫ్, కూకట్పల్లి, కేపీహెచ్పి, బాచ్పల్లి, హైదర్నగర్, ప్రగతినగర్, మూసాపేట్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. భారీ వర్షాల దృష్ట్యా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో హైఅలర్ట్గా ఉండాలని ఉన్నతాధికారులకు పిలుపునిచ్చారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సింగరేణిపై అవకతవకలు జరిగాయంటూ వచ్చిన వార్తలపై ఆందోళన వ్యక్తం చేశారు. 1600 కోట్ల రూపాయల విలువైన బొగ్గు మాయమైందని, మీడియాలో కథనాలు వచ్చాయని, దీనిపై సీఎం సమగ్ర విచారణ జరిపించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 25 నుండి జరగబోయే ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందజేసి సర్వే కార్యక్రమం సజావుగా జరిగే విధంగా సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలను తెలంగాణ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి కోరారు. తెలంగాణను అంతర్జాతీయ లాజిస్టిక్స్ హబ్గా మార్చేందుకు ప్రణాళికబద్దంగా కృషి చేస్తున్నామని మంత్రి దుద్దిల శ్రీధర్బాబు తెలిపారు. భవిష్యత్తు సవాళ్లను తట్టుకునేలా అనుకూల వ్యవస్థను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. తదుపరి ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేతును కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన భారత సైన్యానికి వైస్ చీఫ్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది జూన్30వ తేదీన పదవీ విరమణ చేస్తారు. అదే రోజున ధీరజ్ సేత్ బాధ్యతలు స్వీకరిస్తారు. జూన్ 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీఎగ్జామ్ ప్రశ్నపత్రం మళ్లీ లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారం అవాస్తవమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో గత 12 నెలల్లో మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై కూడా దృష్టి సారించామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 8:03 కావస్తోంది. మరి లేటెస్ట్ అప్డేట్ అండ్ అలాగే ఇన్ఫర్మేషన్, హిస్టరీకి సంబంధించిన బోల్డ్ అని అన్నోన్ ఫ్యాక్ట్స్, బోల్డ్ అని తెలుసుకునే ప్లాట్ఫామ్ ఏంటి అంటే మస్తీ మజా విత్ యువర్ ఆర్జే స్వాతితో మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

మ్యూజిక్ కంపోజ్ చేసిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి మూవీ నుంచి కౌశల్య పాడిన పాట విన్నారు. 18 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో మస్తీ మజా. మామూలుగా మనం ఏదైనా తింటే ఇందులో ఈ పాటలో బ్రెడ్ జామ్ అన్నారు కదా, అదైతే తొందరగా అరిగిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్ గా మార్నింగ్ టైంలో తింటాం. ఓకే బాగానే ఉంది. ఇంకా టేస్టీగా ఎవరైనా ఫుడ్ చేస్తే ఇంకొంచెం ఎక్కువగా తింటాం, అప్పుడు కొంచెం అరగడానికి టైం పడుతుంది. అదే పెళ్లిళ్ళు ఫంక్షన్లు అలా వెళ్ళాము అంటే మనది

కాబట్టి కొంచెం లాగ్ ఇచ్చేస్తాం కదా. సో ఆఫ్ కోర్స్ కొంతమంది ఉంటారు అలాగా, అందరినీ కాదు నేను అనేది. ఓకే ఫైన్, మరి అలాంటప్పుడు అరగదు, అరగడానికి ఒకటి రెండు రోజులు టైం పట్టవచ్చు, మరి మన ఏమంటారు మన బాడీ తత్వాన్ని బట్టి, యూనో. కానీ ఒక ఆయనకి 5300 ఏళ్ల క్రితం తిన్న తిండి ఇప్పటికీ స్టిల్ అరుగుతూ ఉందంట. అంటే బతికున్నాడా స్వాతి అంటారా? అంటే ఆయన మాత్రం బతికిలేడు, కానీ ఆయన బాడీలో అప్పుడెప్పుడు 5300 సంవత్సరాలు

నడస్వాతి అంటారా? అంటే ఆయన మాత్రం బతికిలేడు, కానీ ఆయన బాడీలో అప్పుడెప్పుడు 5300 సంవత్సరాల క్రితం తిన్న ఫుడ్ స్టిల్ ఇంకా డైజెస్ట్ అవుతోందట. అది ఎలా సాధ్యం? తెలుసుకోవాలనుందా? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతిలో మస్తీ మజా విత్ యువర్ ఆర్జే స్వాతితో.

రకరకాలంటే ఈ 5300 సంవత్సరాల క్రితం కదా, సో ఈయన బాడీ ఇంకా అలా లైవ్లీగా ఉండడం ఏంటి అని చెప్పేసి రీసెర్చ్ మొదలుపెట్టారు. సో ఈ రీసెర్చ్లో భాగంగా వాళ్ళు రకరకాల రసాయనాలను కూడా ఆ మమ్మీ మీద ప్రయోగం చేశారు. అయినా సరే ఆ బాడీలో ఉన్న ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ రసాయనాలను ఫుడ్గా మార్చుకుని స్టిల్ ఇంకా అప్పుడెప్పుడు ఆయన పోయే ముందు తిన్న ఆ ఫుడ్ని డైజెస్ట్ చేసే పనిలో ఉన్నాయట. మరి ఇంతకీ ఆయన ఏం తిన్నాడు స్వాతి అంటారా? ఆయన చనిపోయే ముందు అడవి గొర్రె, ఎరుపు జింక మాంసం తిన్నారట, ముతక గోధుమలు, అడవి చెట్ల ఆకులు తిన్నాడట. సో అవి వాటిని ఇంకా అరిగిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఈస్ట్ ఏదైతే ఉందో ఈ బ్యాక్టీరియా 9 ఏళ్ళుగా వీళ్ళు ఏదైతే ఫినాల్ అనే ఒక కెమికల్ని వాడుతున్నారో ఆ మమ్మీని జాగ్రత్త పరచడానికి, ఆ ఫినాల్ అనే కెమికల్ని కూడా ఆహారంగా మార్చుకొని ఇంకా ఇంకా ఇంకా డెవలప్ అవుతున్నాయట. ఇంట్రెస్టింగ్ కదా? మరి అందుకే అంటారు అప్పుడప్పుడు ఇలాంటి రీసెర్చ్ చేయాలని. అదే మన దగ్గర ఇప్పటి కల్తీ ఫుడ్ ఎలా ఉంటుంది చెప్పండి? పొద్దున వండితే సాయంత్రంకి పాడవుతుంది. ఏది ఏమైనా ఇంట్రెస్టింగ్ కదా? 5300 ఏళ్ళు అంటే మాటల మన తాత ముత్తాతలు ముత్తాతలకి పైన ఏమంటారు వాళ్ళని నాకైతే తెలీదు. సో ఇంట్రెస్టింగ్. ఫైనల్గా అయితే మరి తర్వాత ఏం చేస్తారు? మరి ఆ డెడ్ బాడీని అంటే ఐ మీన్ ఆ మమ్మీని ఇంకా జాగ్రత్త పరచాలి అంటే వీళ్ళు ఇంకా కెమికల్స్ వాడాలి. ఆ కెమికల్స్ వాడిన కొద్దీ ఆ బ్యాక్టీరియా డెవలప్ అవుతూనే ఉంది. మరి ఈ బ్యాక్టీరియా మన జనాల్లోకి వస్తే? ఇలాంటి ఆలోచనలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మీకు మిగతా డీటెయిల్స్ కావాలంటే గూగుల్ తల్లుందిగా అడగండి.

అనగానే ఆ వ్యక్తికి రామ్ రామ్ సలాం కొట్టాల్సిందే. అసలు మామూలుగానే అంటే అంటే అన్నేళ్ల క్రితం ఫుడ్ ఇంకా అరగడం ఏంటి కదా, మరి ఇంతకీ ఎవరైనా స్వాతి ఎక్కడున్నారంటే ఆయనైతే లేడు. ఆయన ఏంటంటే ఓర్జీ ఐస్ మ్యాన్ అని పిలుస్తారు. అంటే అప్పుడెప్పుడో 5300 ఏళ్ల క్రితం ఆల్ప్స్ ఇటాలియన్ ఆల్ప్స్ పర్వతాల్లో ఓ బాణం దాడిలో ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక ఆ తర్వాత ఏంటంటే అది పెద్ద పర్వతాలు కదా, మంచు నదులు అన్నీ కూడా గడ్డగట్టడంతో 5300 ఏళ్ల క్రితం అక్కడే ఆయన చనిపోయారనమాట. కాకపోతే మంచులోనే 1000 ఏళ్ల పాటు భద్రంగా ఉంది ఆయన మమ్మీ. ఐ మీన్ సరే, అయితే ఈ మమ్మీ కడుపులో ప్రాతకాలం అంటే 5300 కాలం నాటి బ్యాక్టీరియా చలిని తట్టుకునే ఈస్ట్ జాతులు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఆయన కడుపులో అప్పుడెప్పుడు ఆయన తిన్న ఫుడ్ని అరిగిస్తూ ఉన్నాయట. మరి ఇలాంటి మమ్మీలని చాలా సేఫ్గా ఏమంటారు మ్యూజియంలో పెడతారు కదా వాళ్ళు రీసెర్చర్స్. అంటే ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏం చేశారంటే

యమదొంగ మూవీ నుంచి సూపర్ ట్రాక్ విన్నారు. 8:22 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో మస్తీ మజా మీ ఆర్జే స్వాతితో. శ్రోతలకు ఒక ముఖ్య విషయం, 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ 2026 జూన్ 14న ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నాన్ని నిర్వహిస్తూ యోగా సంఘం పోర్టల్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని ఆహ్వానిస్తున్నారు. యోగా ద్వారా ఆరోగ్యం, ఐక్యత మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కలిసి జరుపుకుందాం. మరి యోగా సంఘం పోర్టల్లో మీ భాగస్వామ్యం చేసుకోవాలి అనంటే 1800 315 7008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఈ సామూహిక యోగా కార్యక్రమానికి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. యోగా సంఘం పోర్టల్లో మీ భాగస్వామ్యాన్ని నమోదు చేసుకుని దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలతో కలిసి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కలుద్దాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం. ఒకే భూమి అందరికీ, అందరికీ ఆరోగ్యం కోసం యోగా.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: హలో హలో.

0: Bacalocal.
1: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి.

0: ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్ లో సమయం 8 గంటలు దాటి 31 నిమిషాలు కావస్తోంది. మరి ఇప్పుడు మీరు వింటారు ఏకచిత్ర గీతాలు. ఒకే సినిమాలోంచి పాటలు బ్యాక్ టు బ్యాక్ వింటారనమాట. ఈ రోజు మనం వినబోయే పాటలు ఏంటి అనంటే, అది 2001 ఆ టైంలో వచ్చిన సినిమా. యునో, ఈ సినిమాలో ఒక్క పాట, ఆ ఒక్క పాట యూత్ గుండెల్లో సెగలు పుట్టించింది అని చెప్పొచ్చు. అండ్ ఆ పాట కోసమే యూత్ సినిమా థియేటర్లకి మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ వెళ్ళేవారనమాట. జస్ట్ 4 నిమిషాల పైన ఉన్న ఆ పాట అసలు మామూలుగా కాదు, ఆ మ్యూజిక్ కూడా అసలు ఒక రేంజ్లో ఉంటుంది. ఇప్పటికీ వర్షాకాలంలో లేదా లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు ఈ పాటని డెఫినెట్గా వింటారనమాట. మరి ఆ సినిమాలో అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్. మరి 26 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న ఆ సినిమాలోని అన్ని పాటలు ఈరోజు విందాం ఏకచిత్ర గీతాల్లో. మరి ఈరోజు ఏ సినిమాలోని పాటలు వినిపిస్తోంది స్వాతి అంటే గెస్ చేయగలుగుతారా? సరే, ఓ పాట అయితే ప్లే చేస్తాను. గెస్ చేసి నాకు వాట్సాప్ చేయండి 0042324082. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: 26 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటున్న రొమాంటిక్ మూవీ, రొమాంటిక్ ఎంటర్టైనింగ్ మూవీ ఏంటి అంటే చలి సినిమా. నిజంగా ఈ సినిమాలోని పాటలన్నీ ఎంత హుషారు నెత్తిస్తాయి. ఆయన అంతేకాదు, అసలు వింటూ ఉంటే ఆ మ్యూజిక్కి అందరూ ఫిదా అవ్వాల్సిందే అనమాట. అండ్ మరి ఇందాక చెప్పాను కదా, ఏ పాట కోసం అయితే చాలామంది థియేటర్లకు పరుగులు పెట్టారో ఆ పాట కూడా వినిపిస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్ 14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708008 ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.

భువనచంద్ర సాహిత్యం ఆయనలాగే బాంబే జయశ్రీ గానం, హారీస్ జయరాజ్ సంగీతం స్టిల్ ఇప్పటికీ యూత్ సెల్ ఫోన్స్లో ఈ పాట రింగ్ అవుతూనే ఉంటుంది. మాధవన్ రీమా సెన్లో హీరో హీరోయిన్లుగా వచ్చిన ఇది తమిళ్లో వచ్చిన సినిమా, మిన్నాలే సినిమా అనమాట. అండ్ దీన్ని తెలుగులో చెలి పేరుతో మనకు తెలుగులో డబ్ చేశారు. సెన్సిటివ్ లవ్ స్టోరీ, ముఖ్యంగా కాలేజ్ యూత్కి అండ్ ఎక్కువగా డైలాగ్స్ లేకుండా సైలెంట్గా సినిమా చూడాలి అనుకునే వాళ్ళకి సినిమా డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ కథలో పెద్దగా బలం లేకపోయినా కూడా ఈ కథలో స్క్రీన్ ప్లే మాత్రం అద్భుతంగా ఉంటుంది. యూత్ అప్పీలింగ్గా ఈ సినిమాని తీయడం దీనికి ప్లస్ పాయింట్ అనమాట. ఇకపోతే ఈ సినిమాకి మరో హీరో ఎవరు అంటే ఇంకెవరు, మ్యూజిక్ డైరెక్టర్ హారీస్ జయరాజ్ అనమాట. ఆయన అందించిన మెలోడీ మ్యూజిక్ ఏదైతే ఉందో ఇప్పటికీ యూత్ ఆడియన్స్ ఈ పాటలకి బ్రహ్మరథం పడతారు. సో ఏకచిత్ర గానం వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: పొందవచ్చు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఏకచిత్రగానం. మరి ఈ రోజు ఏకచిత్రగానంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా చెలి సినిమా గురించి మాట్లాడుకుంటూ ఆ సినిమాలోని పాటలు వింటున్నాం. సినిమా అంటే సినిమాలో కథ అనేది మన పాత సినిమాలో కథలాగే ఉంటుంది. అంటే వర్షంలో ఆడుకుంటున్న హీరోయిన్ ని చూసి ఓ హీరో ప్రేమిస్తాడు, కానీ అప్పటికే ఆవిడికి ఇంకొకరితో ఎంగేజ్మెంట్ అవుతుంది. అండ్ ఇలా జరుగుతున్న క్రమంలో ఏమవుతుంది అంటే, అసలు ఇందులో ఇంకొక హీరో ఉంటాడు. ప్రేమ కథలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనగానే గుర్తొచ్చి ఇంకో హీరో 90 అండ్ 2000 మధ్యలో అబ్బాస్ కదా. రైట్, అబ్బాస్ చాలా బాగుంటాడు, అట్ ద సేమ్ టైం మాధవన్ కూడా. సో ఇద్దరు మంచి యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరోస్ మధ్య రీమా సేన్, అసలు అద్భుతంగా ఉంటుంది సినిమా అనమాట. అయితే మొత్తానికి ఏంటంటే అబ్బాస్తో ఎంగేజ్మెంట్ అవుతుంది, అబ్బాస్ని రీమా సేన్ చూడదు. అప్పుడు మాధవన్ ఏం చేస్తాడంటే తనే అబ్బాస్ని పరిచయం చేసుకుని అమ్మాయితో లైవ్ ట్రాక్ అనేది నడుపుతాడు. ఆ తర్వాత మధ్యలో అమెరికా నుంచి మన హీరో వచ్చేస్తాడనమాట. సో హీరో రావడం, అసలు విషయం తెలియడం, హీరోయిన్ మళ్ళీ మాధవన్ని అంటే సెకండ్ హీరోని రిజెక్ట్ చేయడం, ఇదంతా జరుగుతుంది. మొత్తానికైతే ఫైనల్గా మరి హీరో హీరోయిన్నే పెళ్లి చేసుకుంటుందా, లేకపోతే ఎంగేజ్మెంట్ అయిన అబ్బాస్ని చేసుకుంటుందా అనేది మళ్ళీ ఒకసారి సినిమా చూడండి తెలుస్తుంది. మరి ఏకచిత్రగానం వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ ఆర్జే స్వాతి.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.

0: విశ్వభారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్ 14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఏకచిత్రగానం. మనం మాట్లాడుకుంటాం ఈరోజు. మనం ఏకచిత్రగానంలో వింటున్న పాటలు రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా చలి సినిమాలోని పాటలు. నిజంగా ఈ సినిమాలో రీమా సేన్, మాధవన్ అంటే అసలు రీల్ లవర్సా లేక రియల్ లవర్సా అనేంతగా యాక్ట్ చేశారు. అండ్ ఈ సినిమాలో కెమెరామ్యాన్ రాజశేఖర్ అసలు ప్రతి సీన్, ఒక్క సీన్ కూడా మిస్ కాకుండా ఎంత బ్యూటిఫుల్గా చూపించేశారో హీరో అండ్ హీరోయిన్ ఇద్దరిని కూడా. గౌతమ్ మీనన్కి ఇది తెలుగులో ఫస్ట్ సినిమా, మరి ఆయన స్టైల్లో సినిమాని అయితే ప్రజెంట్ చేశారు. ఇక సురేష్ ఎడిటింగ్ మాత్రం ఓకే అనిపిస్తుంది. సిటీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై వచ్చిన ఈ సినిమా అసలు ఎలాంటి రాజీ లేకుండా చాలా అద్భుతంగా ఏమంటారు మన ముందుకు తీసుకొచ్చారనమాట ఈ సినిమాని. అండ్ ఈ సినిమాకి సంబంధించి హ్యారిస్ జయరాజ్ గురించి చెప్పాలి ఏంటంటే, అప్పటి వరకు ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు వరకు కూడా 9 సంవత్సరాలు ఫిల్మ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు ఏఆర్ రెహమాన్కే వచ్చేది. ఈ సినిమాతో మరి ఆ విన్నింగ్ స్ట్రీక్ని బ్రేక్ చేశాడు హ్యారిస్ జయరాజ్. ఇక మాధవన్కి అయితే అప్పటికే తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉంది, అంతకుముందు సఖీ సినిమా రిలీజ్ అయింది. సో ఆ సినిమాకి వచ్చిన ఫ్యాన్ బేస్ వల్ల ఈ సినిమా ఇంకా సూపర్ ట్యూపర్ హిట్ అయింది. అండ్ ఈ సినిమాని హిందీలో రెహ్నా హై తేరే దిల్ అనే సినిమాగా తీశారు. అందులో కూడా మాధవన్ హీరోగా నటించాడు. అండ్ సేమ్ టైం పంజాబీలో కూడా ఈ సినిమాకి రీమేక్ వచ్చిందనమాట. అండ్ నిజానికి ఈ సినిమాకి అసలు టైటిల్ ఫస్ట్లో ఓ లాలా అని పెట్టారు. అండ్ తర్వాత మరి మారిపోయింది. మిన్నాలే అని తమిళ్లో, తెలుగులో అయితే చెలి అని చెప్పేసి ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ సినిమా సంగీతం ఇప్పటికీ కూడా. అండ్ యునో మనం ఏదైతే పాట అనుకున్నామో మనోహర సాంగ్, ఇప్పటికీ కొన్ని కోట్ల మంది రింగ్ టోన్గా పెట్టుకున్నారట ఈ పాటని. హౌ క్రేజీ కదా, అది హ్యారిస్ జయరాజ్ మ్యూజిక్కి ఉన్న క్రేజ్ అనమాట. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఏకచిత్రగానం, మీ ఆర్జే స్వాతితో.

0: 19 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇప్పటి వరకు ఏక చిత్రగానం విన్నారు, అంటే కాలేజీ రైవలరీ అండ్ అలాగే లవ్ ట్రయాంగిల్ లో వచ్చిన సినిమా. ఇప్పటికీ ఈ సినిమా మ్యూజిక్ ట్రెండింగ్ లో ఉంది అంటే అతిశయోక్తి కాదు. మరి ఇది ఇవాళ ఏక చిత్రగానం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026

0: జూన్ 14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 9 గంటలు దాటి 13 నిమిషాలు. శ్రోతలకి ఒక విషయం, 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ 2026 జూన్ 14 ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నాన్ని నిర్వహిస్తూ యోగా సంఘం పోర్టల్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నారు. యోగా ద్వారా ఆరోగ్యం, ఐక్యత మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కలిసి జరుపుకుందాం. మరి యోగా సంఘం పోర్టల్లో మీ భాగస్వామ్యాన్ని రిజిస్టర్ చేసుకోవాలి అంటే 1800 315 7008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఈ సామూహిక యోగా కార్యక్రమంలో రిజిస్టర్ అవ్వచ్చు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం. ఒకే భూమి అందరికీ, అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, విబి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 9:15. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు. ఆ తర్వాత 9:30 నుండి 10 గంటల వరకు విబి ముంబై వింటారు.
4: లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేట్ కు ముల్క్ కా అగ్లా ఫౌజీ సర్బరాహ్ ముకర్రర్ కియా గయా హై. ఔర్ క్రికెట్ మే అఫ్ఘానిస్తాన్ నే ధర్మశాలా మే 3 మ్యాచో కి సిరీజ్ కే बारिश से मुतासिर पहले बैन अल-अक़वामी मैच में भारत के लिए 195 रन का जीत का निशाना रखा है.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10 గంటలు. ఇప్పుడు మీరు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ. మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. కలయో నిజమో వైష్ణవమాయో అని

ఏమీ తేల్చుకోలేనివో అయోమయ స్థితి అభిమన్యుడిది. నిలువెల్లా ప్రేమలో తడిసిపోయిన ముగ్ధ శశిరేఖ. సంగీత సాహిత్య గానమాధుర్యాల సంగమానికి నిదర్శనం ఈ గీతం. నీవేనా నన్ను తలిచినది, హృదయాన్ని కలవరపరిచినదని యువప్రేమికులు పాడుకునే ఈ పాట భీంపలాస్ రాగంలో స్వరపరిచారు సాలూరి రాజేశ్వరరావు. కన్నుల వెన్నెల కాయించడం వంటి భావ కవితాపద చిత్రాలను ఎంతో రమణీయంగా ప్రయోగించారు పింగలివారు. ప్రారంభంలోని వీణానాదం హృదయాలను అలరిస్తుంది. కోరుకున్నవారిని చూపించే ప్రియదర్శిని పేటికలో శశిరేఖకు అభిమన్యుడు కనిపించి, పాడిన తర్వాత శశిరేఖ ఆ పేటికను మూసేయబోతూ మరొక్కసారి తెరిచిచూస్తే అంతవరకు పాడిన అభిమన్యుడు వెళ్లబోతూ మళ్లీ వెనుదిరిగి చూడడం వంటి చిత్రీకరణ ఆ పాట ఉన్నంతకాలం ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంది. ఘంటసాల పీలీల సుమధురంగా ఆలపించిన ఈ పాట 1957 విడుదలైన మాయబజార్ చిత్రంలోనిది.

0: హృదయము కొనవర పరచినది నీవేనే.
1: తన మది మొదట గానమై, తర్వాత వేణుగానమై, ఆ తర్వాత ప్రాణమై పిలుస్తోందని, ఎప్పటికైనా ప్రేయసి కనిపించకపోతుందా అని వేచిచూస్తూ మూగబాధ ఎదలోనే దాచుకున్నానని అంటున్నాడు ఆ ప్రియుడు. మధురిమలులుకుతూ సాగే నాదంలా వారి అనురాగం పలికింది జీవన యమునా తరంగాలపైన, మోహన మురళీ రాగాలలోన. మోహనరాగంలో సాగిపోయే ఈ మధురగీతం ఆరాధన చిత్రంలోనిది. పాడినవారు మహమ్మద్ రఫీ, జానకి. రచన సి. నారాయణరెడ్డి. సంగీతం సాలూరి హనుమంతరావు.

కష్టమైనా కవిగానే బ్రతకాలన్న ఆశ ఒకవైపు, కన్నతల్లిని కష్టపెట్టకుండా చూసుకోలేకపోతున్నానన్న నిరాశ ఇంకొకవైపు, మనువాడతానని మాటిచ్చి మరుగైపోయిన ప్రేయసి ఎడబాటు మరోవైపు, ఆశ నిరాశల నడుమ అనంతాకాశం వైపు చూస్తూ ఉబికి వస్తున్న ఆలోచనలకు అద్దం పడుతున్న ఆకృతిలేని మేఘాలతో ఒంటరిగా ప్రయాణం చేస్తూ, పిల్లలతో ఆడుకుంటున్న స్నేహితురాలి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడా కవి. ఆప్యాయంగా పలకరించిన ఆ స్నేహం అనుకోకుండా పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి తీసుకెళ్లింది. కవిగా గేయాలు మాత్రమే రాసే ఆ కళానికి గళాన్ని జోడించి గానం చేయమంది ఆ మిత్రబృందం. అదే సమయాన కనిపించని ప్రేయసి కళ్ళెదుట ప్రత్యక్షమయింది మరొకరి ఇల్లాలిగా. కలిసిన మనసులా కలిపిన మాటలు కళ్ల ముందు కదలాడాయి ఒక్క

ఒక్కసారిగా. కలత చెందిన ఆ కవికి కలచివేసిన మనసే కవితావస్తువైంది. కవనాశ్రువులు జాలువారాయి. గతస్మృతులను, స్థితిగతులను నెమరువేస్తూ మల్లెపువ్వు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతరచన ఆరుద్ర, సంగీతం చక్రవర్తి.

అభిమానం అనురాగంగా పరిణమించిన కథానాయకుడు వయసుల మధ్య ఉన్న అంతరాలను విస్మరించి విపరీత చిత్తవృత్తికి లోనవుతాడు. పట్టలేక ఒక సందర్భంలో కథానాయిక ముందు తన అభిప్రాయాలను వెదజల్లుతూ రసోద్రేకంలో పారవశ్యంలో కలిగిన ప్రణయావేశంలో ఆవిడ సౌందర్యాన్ని సూటిగా వాచ్యంగా మిన్నులకెత్తుతాడు. తరుణప్రాయంలో ఉన్న ఇద్దరు ప్రశస్త నాయికలను పరిణత వయసులో ఉన్న ఆ కథానాయికలో చూసుకుంటాడు. రమణీయ శివరంజని రాగానికి కమనీయ పదకల్పన జరిగిన ఈ గీతాన్ని పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. రచన సి నారాయణరెడ్డి, సంగీతం రమేష్ నాయుడు.

పాట పిల్ల తెమ్మెరళ పూపరిమళంలా సాగే కవిభావన. అది భావచిత్రమాలిక. వెండితెరపై పాటల పారిజాతసుమాలను పూయించిన కవి దాశరథి. చిరుగాలికి అల్లల్లాడే చిగురుటాకుల అందం, నడివేసవిలో మలయపవనం మోసుకొచ్చే మల్లెల సుగంధం, దివినుండి దేదీప్యమానంగా భువికి జాలువారే వెన్నెల సోయగం, ఇవన్నీ ప్రేయసీ ప్రియులకే కాదు ప్రతి వ్యక్తికి ఆనందాన్నిచ్చే అంశాలు. కవి హృదయ ప్రకంపనే మధురమైన అజరామరమైన అక్షరమాలిక. ఆ అందాల అక్షరమాలికలని తమ అద్వితీయ గళాలతో ఆలపించే గాయనీ గాయకులు మనల్ని ఆనందతీరాల వెంట పరుగులు పెట్టిస్తుంటారు. గీతరచయిత ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన వాగ్దానం చిత్రంలోని ఈ పాటను పెండ్యాల నాగేశ్వరరావు శుద్ధ ధన్యాసి అభేరి పుష్పలతిక రాగఛాయలలో స్వరపరచగా ఘంటసాల పీసుశీల గానం చేశారు.

హృదయలయల జితగూడిన సాహితీలహరి చుక్కల శామియానా క్రింద చక్కని సంగీత విభావరి ఎవరికి వారే శ్రోతలు అలసి ఆదమరిచి ఆస్వాదిస్తున్న రమణీయ రసాశ్రితులు. ఆ రసార్ణవంలో తేలియాడిన మనసు నులివెచ్చని సమీరాల స్పర్శతో ఆనందతీరాలపై ఒంటరిగా ప్రయాణం సాగిస్తానంటోంది ఈ పాట రూపంలో. మాంగళ్యబలం చిత్రం కోసం పీసుశీల ఘంటసాల పాడిన ఈ పాట రచన శ్రీశ్రీ, సంగీతం మాస్టర్ వేణు.

ప్రకృతి కృతిలో పరవశించిపోయి పల్లవిస్తోంది వసంత కోకిల పంచమస్వరంతో చరణాలందించే చక్కని నెచ్చెలి కోసం. సన్నగవీచే సమీరాలపై వగలలుకు వయారాలతో వలపించిన వరుడి చెంతకు చేరుకుందామని రివ్వురివ్వున రెపరెపలాడింది చెలి. మృదుమధుర గలాలొక్కటై రెమ్మల మాటున యుగలగీతాలాపనలో ఒదిగిపోవాలనుకున్నాయి. యదసీములో ఉదయించిన తెలికాంతితో తొలినాటి తిమిరాలను తరమాలనుకున్నాయి. అవధిలేని వినువీధిలో విహారంచేసిన విహంగం పరిధిలోనే ఎదిగి ప్రపంచయానమెరుగని పతంగానికి తెలుపుకోలేని వేదన తెలిపిందిలా ఓ పాటరూపంలో. అందమే ఆనందం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట రచన దాశరథి, సంగీతం సత్యం.

ప్రణయ గీతాలలోనూ పాత్రల తత్వాన్ని మనస్తత్వాన్ని ఆవిష్కరించడం సముద్రాల వారి ప్రత్యేకత. ఈ యుగల గీతంలో లలితభావాల సలళిత రాగాలు మనల్ని ఆకట్టుకుంటాయి. పున్నమి వెన్నెల గిలిగింతలకు, పూచిన మల్లెల మురిపాలు తన చెలి చిరునవ్వుకు సరికావని చెలికాడు ప్రశ్నిస్తే, తెలిసి పలికిన విలువేనా అని చెలి జవాబిస్తూ, గుణమే తరగని ధనమని రూపం కాదని వివరిస్తుంది. జిక్కి ఘంటసాల గానం చేయగా పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరిచిన దొంగరాముడు చిత్రంలోని ఈ పాట మరువలేని సాహితీకుసుమం.

జానపద వీరుణ్ణి కౌబాయిగా మార్చేసి భారతీయ చలనచిత్ర రంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుడు కెఎస్ఆర్ దాస్. తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించి భాష మార్చుకుని 125 దేశాల్లో అనువాద చిత్రంగా రూపొంది, చరిత్ర సృష్టించిన చిత్రం 1971లో విడుదలైన మోసగాళ్లకు మోసగాడు. ఎర్రటి రాజస్థాన్ ఎడారులు, బికనీర్ కోటలు, నీలివర్ణపు ప్రవాహంతో సట్లెస్ నదీతీరం, తెల్లటి సిమ్లా మంచుకొండలు, టిబెట్ పీఠభూమి, ఇలా ఎన్నెన్నో అంతర్జాతీయ స్థాయి దృశ్యాల చిత్రీకరణలతో భారత సౌందర్యాన్ని ప్రపంచానికి చూపించిన చిత్రమిది. సమాజంలో అందరూ సమానమేననే ఆ యువకుడు న్యాయం ధర్మం గెలవాలనే దిశగా అడుగులు వేస్తుండగా ఆప్తులను పోగొట్టుకుని అసహాయురాలైన ఒక అతివను కాపాడి సాహస విద్యలు నేర్పి ఆశయ సాధనకై ఆమెను ధీరవనితిగా తీర్చిదిద్దుతాడు. కలలు నిజమై ఎదలు ఒకటై వలపు వరదై పరవశించిపోయి ఆ జంట పాడుకుంటున్న ఈ ఆరుద్రగీతానికి ఆదినారాయణరావు స్వరకల్పన చేశారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

కడులతో మాటలై చెలిమితో చేరువై కొంటెతలపుల నెలవై జంటకూరిన వలపై హొయలొలుకుతున్న నడకతో సిరులొలికిస్తున్న నవ్వుతో దాచుకున్న ప్రేమను దాచి ఉంచలేక హృదివీణను మీటిన ప్రేయసి మదిగీతం పాడుతున్న ప్రియుడికి కనబడేసరికి ఆమె రాకతో పరవశించిపోయి ప్రణయభావ వ్యక్తీకరణ చేస్తూ పాడుకుంటున్న ఈ పాట అమెరికా అమ్మాయి చిత్రంలోనిది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన మైలవరపు గోపి, సంగీతం జీకే వెంకటేష్.

కోడూరి కౌసల్యాదేవి చక్రభ్రమణం నవల ఆధారంగా రూపొందిన చిత్రం డాక్టర్ చక్రవర్తి. కృష్ణకుమారి, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య ప్రధాన పాత్రధారులుగా నటించారు. విరహానికి తెరపడి తన ప్రియుని రాకకై 1000 కళ్లతో ఎదురుచూస్తోంది ఆ ప్రియసి. తీరా కలిశాక మనసులో ఉప్పొంగుతున్న భావాలను మాట ద్వారా వ్యక్తపరచాలని ఆశపడింది. కనుదోయితో మాటలాడింది. ప్రియుడిది అదే పరిస్థితి. కాబోయే దంపతులని వారికి తెలిసినా చూడచక్కని జంట చిలకా గోరింక భార్యాభర్తలు ముచ్చటగా ఉన్నారని పరుల మాటలు ఒకరినొకరు చూసుకుని నవ్వుకొని మురిసిపోయేలా చేశాయి. కోమలమైన గాలి మనస్సుమాణ్ణి మృదువుగా స్పృశించి మాటల తావులను పాటరూపంలో వెదజల్లేలా చేసింది. మనసు మూగకోరిక మాటలలో తెలుపలేనని ప్రేయసి అంటే ప్రణయభావ గీతికను కనులు కలిసి అనువదించమని ప్రియుడు అంటున్నాడు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో 1964 విడుదలైన డాక్టర్ చక్రవర్తి చిత్రం కోసం పి సుశీల ఘంటసాల పాడిన ఈ పాట రచన ఆరుద్ర, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్ 14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టర్ yoga.ayush.in ద్వారా 1800315708 ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు.

0: రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: శ్రోతలకు ఒక ముఖ్య విషయం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ 2026 జూన్ 14 అంటే రేపు ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నాన్ని నిర్వహిస్తూ యోగా సంఘం పోర్టల్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తోంది. యోగా ద్వారా ఆరోగ్యం, ఐక్యత మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కలిసి జరుపుకుందాం. యోగా సంఘం పోర్టల్లో మీరు భాగస్వామ్యం అవ్వాలి అంటే 1800-315-7008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. యోగా సంఘం పోర్టల్లో మీ భాగస్వామ్యాన్ని నమోదు చేసుకుని దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలతో కలిసి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం. ఒకే భూమి అందరికీ, అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:11. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.